పాటల పల్లకి శ్రోతలు ఫోన్ ద్వారా పాటలు కోరి రేడియో ద్వారా వినే అంశం, తమకు కావలసిన చిత్రం నుండి కోరుకున్న పాటలు వినడానికి డైల్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2727244 2727244 2727288 2727288 కోడ్ 0891 0891 పాటల పల్లకి.

వచ్చావు, నన్నే నీ బానిసగా చేసుకున్నావు, మగతనం చూపావు, నాలో ఆడతనాన్ని నిద్ర

0: హలో,
1: హలో,
0: పాటల
1: నమస్కారం
0: పల్లకి.
1: సార్. సార్, సుజాత నుంచి ప్రకాశం మాట్లాడుతున్నాను సార్.
0: ఏ సినిమా?
1: సార్, ఛాలెంజ్ సినిమా నుంచి ఓం శాంతి.

0: నమస్కారం శరణ్ గారు.
1: నమస్కారం అండి, మీ పేరు?
0: నా పేరు అనుపోజ్ లక్ష్మణరావు, రామతా ఎక్స్ రెడ్డిగడ హాస్పిటల్ చైతన్య అపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నానండి.
1: చెప్పండి, ఏ సినిమా ఏ పాట?
0: పుచ్చిబాబు సినిమా ఉంది కదండి,

0: హలో,
1: ఆకాశవాణి సార్,
0: అవునండి. ఏ సినిమా?
1: ప్రేమలేఖ నుంచి దిగులు పడకురా సహోదర.
0: మీ పేరు?
1: నవీన్ సార్, శ్రీకాకుళం నుంచి మాట్లాడతాం.
0: నవీన్ గారు. మీకు
1: అవును సార్.
0: ప్రేమలేఖలు?
1: ప్రేమల దిగులు పడకురా సహోదర.
0: దిగులు పడకురా సహోదర, తప్పకుండా.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: హలో,
1: నమస్తే సార్.
0: నమస్కారం అండి.
1: నా పేరు ప్రసాద్ అండి.
0: చెప్పండి.
1: మా అన్నం గారు మనం నుంచి శ్రీ సూర్య నారాయణ అని పాడతామండి.

0: హలో.
1: నమస్తే సార్.
0: నమస్కారం అండి. మీ పేరు?
1: ఉన్నా సార్, సనప గ్రామము, అనంతపూర్ జిల్లా సార్.
0: చెప్పండి.
1: తారంగధర చిత్రంలో అడుగడుగు అల్లాడిగా ఉన్నాయి.

0: హలో,
1: హలో, నమస్కారం సార్. నా పేరు చిట్టూరు సత్యనారాయణ మూర్తి అండి. చీమలపల్లి
0: నమస్కారం.
1: నుంచి
0: సత్యమూర్తి
1: మాట్లాడుతున్నాను.
0: గారు, చెప్పండి చెప్పండి.
1: ప్రతిజ్ఞా పాలనలోనే అందాల రాజు వస్తాడు,
0: వస్తాడు
1: మందారం మాల వస్తాడు.
0: వేయిద్దాం.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.

0: రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: హలో హలో,
1: హా, నమస్కారం మేడం.
0: నమస్తే అండి. పాటల పల్లకి
1: మాకు కొత్త సింహం నుంచి పాట కావాలండి.
0: ఏం పాట? మీ పేరు చెప్పలేదండి.
1: నా పేరు రాజేంద్ర.
0: ఓకేనండి,
1: రాజేంద్ర
0: మీరు అడిగిన పాటను వినిపిస్తున్నాను, వినండి.

0: హలో,
1: నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి. పాటలపల్లికి ఫోన్ ఇల్ల సినిమా పాటలు
1: చెప్పండి. బాగుంటాయండి.
0: ఓకేనండి.
1: ఎప్పుడు దగ్గరగా ఉదయించి రాత్రి 11 వింటానండి.
0: ఓకే,
1: ఆకాశవాణి 2 FM కూడా ఉంటాను, రెండు వింటాను.
0: ఓకే, మా ప్రోగ్రామ్స్ ఇలాగే వింటూ ఉండండి. మీ పేరు చెప్పలేదు ఇంతకీ. ఎక్కడి నుంచి
1: మాట్లాడుతున్నారు?
0: ఓకే, ఏ సినిమాలో పాట కావాలి?
1: కొత్త జీవితాలు ఉంది కదండి.

పన్నీ.

మీరు ఇంతవరకు పాటల పల్లకి ఫోనిలో సినిమా పాటలు విన్నారు. ఇదే ప్రసారంలో 1:30 మహిళావాణి శ్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా ఫోనిలో సినిమా పాటలు వింటారు. ఇదే ప్రసారంలో 2:30 సైనిక్ మాధురి, ఇందులో బాయ్ బెహన్ కా ప్యార్ అంశంతో కూడిన సినిమా పాటలు వింటారు. నిర్వహణ శ్రీమతి కే చందన.

మీరు విన్న ఈ పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట విన్నారు. చిత్రం రాధాకృష్ణ. ఇప్పుడు వినబోయే పాట అల్లర్బావ చిత్రం నుంచి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. సాహిత్యం వేటూరి సుందరరామూర్తి, సంగీతం నాగేంద్ర.

ఎలయరాజ సంగీతంలో వేటూరు సుందరరామూర్తి, సాహిత్యంలో పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు మరణ మృదంగం చిత్రం నుండి.

0: వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఎస్పీ శైలజ పాడిన పాట వింటారు. ప్రేమ తరంగాలు చిత్రం నుంచి, సంగీతం చక్రవర్తి, సాహిత్యం ఆచార్య ఆత్రేయ.

కన్యవయసు చిత్రం నుంచి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. సంగీతం చల్లపిల్ల సత్యం, సాహిత్యం దాశరథి.

0: శ్రోతలు మధురి పాత సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: శ్రోతలు మధురిమ్మ పాత సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు చుట్టాలు ఉన్నారు జాగ్రత్త చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాటను పాటి వింటారు. సంగీతం ఎంఎస్ విశ్వనాథన్, సాహిత్యం సి నారాయణ రెడ్డి.

దత్తపుత్రుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాటి వింటారు. సంగీతం టి చలపతిరావు, సాహిత్యం దాశరథి.

ఇప్పుడు వినబోయే పాట అన్నదమ్ముల అనుబంధం చిత్రం నుంచి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటారు. సంగీతం చక్రవర్తి, సాహిత్యం దాశరథి.

ఇప్పుడు వినబోయే ఈ పాట చిన్ననాటి స్నేహితులు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటారు. సంగీతం టీవీ రాజు, సాహిత్యం సి నారాయణ రెడ్డి.

శ్రోతలు మాధురిమ పాత సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినబోయే పాట దీక్ష చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. సంగీతం పెండియాల నాగేశ్వరరావు, సాహిత్యం సి నారాయణరెడ్డి.

ప్రేమాభిషేకం చిత్రం నుంచి పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటారు. సంగీతం చక్రవర్తి, సాహిత్యం దాశరథి నారాయణరావు.

ఇళయరాజ సంగీతంలో సిరుండల సీతారామ శాస్త్రి, సాహిత్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కోరస్ పాడిన పాట వింటారు. సంకీర్తన చిత్రం నుండి

నీ స్నేహం చిత్రం నుంచి ఉషా పాడిన పాట విన్నారు. సంగీతం ఆర్పి పట్నాయక్, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి.

రాఘవేంద్ర చిత్రం నుంచి హారీష్ రాఘవేంద్ర, సుజాత మోహన్ పాడిన పాట విన్నారు. సంగీతం మాని శర్మ, సాహిత్యం సుద్దాల అశోక్ తేజ. మీరు ఇంతవరకు మధుమంజరి సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. దేశంలో చక్కెర డిమాండ్ తీర్చేందుకు అవసరమైన నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. జార్ఖండ్లో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న విద్యార్థులకు

0: వరకు జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ కార్యకర్తలకు మధ్య ఘర్షణలు జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భారత్ యునైటెడ్ కింగ్డమ్ మధ్య రక్షణ సంబంధాలు బలోపేతం చేసేందుకు సంయుక్త విన్యాసాలు చేపట్టాలని రెండు దేశాలు నిర్ణయించాయి. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలో మన దేశానికి చెందిన ట్రిసా జాలీ, గాయత్రి గోపిచంద్ ఈరోజు మహిళల డబుల్స్లో సెమీఫైనల్ మ్యాచ్ ఆడతారు. దేశీయ డిమాండ్ను తీర్చేందుకు దేశంలో తగినంత చక్కెర నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉత్పత్తి అంచనా కంటే తక్కువగా ఉన్నప్పటికీ ఈ పరిస్థితి ఉందని స్పష్టం చేసింది. ఇటీవలి కాలంలో చక్కెర ధరలు పెరగడాన్ని దృష్టిలో ఉంచుకుని వినియోగదారులకు తగినంత చక్కెర అందుబాటులో ఉండేలా చూసేందుకు ధరలను స్థిరంగా ఉంచడానికి ప్రభుత్వం వరుస చర్యలు తీసుకుంది. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలియజేసింది. గత నెల 20వ తేదీన 48 రూపాయలు కిలో ఉన్న చక్కెర ధరలు గురువారం నాటికి కిలో సుమారు 55 రూపాయలకు పెరగడంతో ఇటీవలి వారాల్లో ధరలు పెరుగుదల నమోదు చేశాయి. ఇటీవల చక్కెర ధరలు పెరగడానికి ఇథనాల్ ఉత్పత్తి కోసం చక్కెర మళ్లింపు కారణమని చెప్పడం సరైంది కాదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇథనాల్ కోసం మళ్లించిన చక్కెర వాటా 2022-23 సుమారు 12% నుంచి 2025-26 నాటికి సుమారు 9% తగ్గిందని తెలియజేసింది. ప్రస్తుత సీజన్లో చక్కెర ఉత్పత్తి సుమారు 306 లక్షల టన్నులు ఉంటుందని అంచనా వేసినట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. సంస్కరణలు తమ ప్రభుత్వానికి ఎలాంటి తప్పనిసరి బలవంతం కాదని, అవి ఒక నిబద్ధత, దృఢ విశ్వాసమని, అలాగే తమ విధానాలు ప్రజా అనుకూల, వృద్ధి అనుకూల, అభివృద్ధి అనుకూలమైనవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిన్న సాయంత్రం న్యూఢిల్లీలో ఎకనామిక్స్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరంను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, తన ప్రభుత్వం సంస్కరణల కోసం ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ను రూపొందించిందని, పాలనా స్థాయిలో సంస్కరణలపైనే ప్రధానంగా దృష్టి పెట్టామని చెప్పారు.
1: మ్యానుఫ్యాక్చరింగ్, టెక్నాలజీ ఆర్ ఇన్నోవేషన్, మేనే ఐసే 7 సెక్టర్స్ కి బాత్ కీ, జిన్ పర్ భారత్ కా ఆజ్ బహుత్ జ్యాదా ఫోకస్ హై. ఆర్ ఇస్లియే భారత్ ఆజ్ పాలిసీ లెవెల్ పర్ నేక్ జనరేషన్ రిఫార్మ్స్ కర్ రహా హై, తాకి హమారా ఫ్యూచర్ సురక్షిత్ హో. గవర్నెన్స్ పర్ రిఫార్మ్స్ కర్ రహా హై, ఈజ్ ఆఫ్ లివింగ్ కే లియే రిఫార్మ్స్ కర్ రహా హై, కి రిఫార్మ్స్ హమారే లియే కంపల్సన్ నహీ హై. యే హమారా కమిట్మెంట్ హై, యే హమారా కన్విక్షన్ హై.
0: దేశ భవిష్యత్తును పదిలం చేసేందుకు భారత్ విధానపరమైన సంస్కరణలు చేపడుతోందన్నారు. తమ ప్రభుత్వం కేవలం నిబంధనలు మాత్రమే కాకుండా వాటి వెనుక ఉన్న మొత్తం తత్వాన్ని మారుస్తోందని ప్రధానమంత్రి చెప్పారు. ప్రజలు కనీస అవసరాల కోసం కూడా ప్రభుత్వంపై ఆధారపడేలా వారిని కొరతలో ఉంచడమే గత పాలకుల విధానమని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వాల హయాంలో లైసెన్స్ రాజ్ నిరుద్యోగానికి దోహదపడిందని, అయితే తన ప్రభుత్వపు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ మోడల్ కొత్త అవకాశాలు సృష్టిస్తోందని మోదీ పేర్కొన్నారు. జార్ఖండ్లో జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ నియామక పరీక్షల అక్రమాల వివాదం తీవ్ర రూపం దాల్చింది. నిన్న సాయంత్రం రాంచీ, గిరిడ్, హజారీబాగ్ ప్రాంతాల్లో విద్యార్థి నిరసనకారులకు జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ మద్దతుదారులకు మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. రాంచీలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు వ్యతిరేకంగా విద్యార్థులు ఆల్బర్ట్ ఎక్కా చౌక్ వైపు ఒక ఊరేగింపుగా పడుతున్న సమయంలో తోపులాట జరిగింది. జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ మద్దతుదారులు, పోలీసులు తమపై చేయి చేసుకున్నారని విద్యార్థి నాయకులు ఆరోపించగా, కొందరు నిరసనకారులు కేటాయించిన మార్గాన్ని ఉల్లంఘించి అలజడి సృష్టించారని పోలీసులు ఆరోపించారు. గతంలో హేమంత్ సోరెన్ ప్రభుత్వం రద్దు చేసిన పలు నియామక పరీక్షల అపాయింట్మెంట్ల రద్దు నోటిఫికేషన్లపై జార్ఖండ్ హైకోర్టు స్టే విధించడంతో విద్యార్థి వర్గాలు తమ సమయాన్ని విరమించుకున్నాయి. అయితే ఈ పరిణామాల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగార్థులను మోసం చేసిందని నిరసనకారులు ఆరోపించారు. మరోవైపు విద్యార్థి నాయకుడు దేవేంద్ర మహతో నేతృత్వంలోని జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ అభ్యర్థి న్యాయమంచ్ ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నియామక వ్యవస్థ సంస్కరణ యాత్ర ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ యాత్ర నిమ్రా నుండి ప్రారంభమై జార్ఖండ్లోని మొత్తం 24 జిల్లాల గుండా సాగుతుంది. హైకోర్టు ముందు పలు నియామక పరీక్షల రద్దు ఉత్తర్వులను, అలాగే సిఐడి విచారణను సమర్థవంతంగా వాదించడంలోనూ ప్రభుత్వం విఫలమైందని విద్యార్థి నాయకుడు దేవేంద్రనాథ్ మహతో ఆరోపించారు. భారత యునైటెడ్ కింగ్డమ్ మధ్య ఢిల్లీలో కీలక చర్చలు జరిగాయి. ఉమ్మడి విన్యాసాలు, శిక్షణ, సామర్థ్యాల పెంపు ద్వారా రెండు దేశాల సాయుధ బలగాల మధ్య ద్వైపాక్షిక సంబంధం

0: వ్యూహాన్ని మరింతగా విస్తరించేందుకు రెండు దేశాలు అంగీకరించాయి. దేశ రాజధానిలో జరిగిన 25వ భారత యుకే డిఫెన్స్ కన్సల్టేటివ్ గ్రూప్ సమావేశానికి రక్షణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్, యునైటెడ్ కింగ్డమ్ రక్షణ శాఖ పర్మనెంట్ అండర్ సెక్రటరీ జెరిమీ పోక్లింగ్టన్ సంయుక్తంగా అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో 2035 భారత్ యునైటెడ్ కింగ్డమ్ విజన్, 10 ఏళ్ల రక్షణ పారిశ్రామిక రోడ్ మ్యాప్ ద్వారా పరిశోధన అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ రక్షణ పారిశ్రామిక సహకారాన్ని ఇరు దేశాలు సమీక్షించాయి. హిందూ మహాసముద్రం పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్ కింద రీజనల్ మ్యారిటైమ్ న్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుతో సహా ఇండో పసిఫిక్ ప్రాంతంలో బలమైన సముద్ర భద్రతా సహకారాన్ని ఇరుపక్షాలు గుర్తించాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశంలో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ పరిధిలోకి రాని కార్మికులకు సామాజిక భద్రత కల్పించేందుకు ఎంప్లాయీస్ ఎన్రోల్మెంట్ క్యాంపెయిన్ 2026 నిర్వహిస్తామని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈపీఎఫ్ఓ సంస్థల యజమానులను కోరింది. యజమానులు స్వచ్ఛందంగా నిబంధనలు పాటించేలా ప్రోత్సహించడం, అర్హులైన కార్మికులకు ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్, బీమా ప్రయోజనాలు అందించడమే ఈ ప్రచారం ముఖ్య ఉద్దేశమని ఈపీఎఫ్ఓ సంస్థ తెలియజేసింది. ఈఈసీ 2026 ప్రచారం ఈ ఏడాది అక్టోబర్ 31వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ప్రచార కార్యక్రమం కింద గతంలో ఈపీఎఫ్ కవరేజ్ నుంచి ఎంపిక కానీ ప్రస్తుతం జీవించి ఉండి డిక్లరేషన్ తేదీ నాటికి అదే సంస్థలో ఉద్యోగంలో కొనసాగుతున్న అర్హులైన ఉద్యోగులను యజమానులు గుర్తించి వారి పేర్లను నమోదు చేసుకోవచ్చు. కేరళలోని అలప్పుళలో పున్నామాడ కాయజ్లో ఈరోజు 72వ నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ జరుగుతుంది. ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ వార్షిక వేడుకలో సంప్రదాయ స్నేక్ బోట్స్ మధ్య హోరాహోరీ పోటీ జరగనుంది. అలప్పుళలోని పున్నామాడ కాయజ్లో నేడు జరిగే నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్లో 22 చుండన్ వల్లంలు అనగా సంప్రదాయ పాము ఆకారంలో ఉండే పడవలతో సహా మొత్తం 71 పడవలు పోటీ పడనున్నాయి. దేశ విదేశాల నుంచి వచ్చే సందర్శకులను ఆకర్షిస్తున్న కేరళ ప్రధాన క్రీడా సాంస్కృతిక కార్యక్రమాల్లో నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ కూడా ఒకటి. విదేశీ పర్యటకులతో పాటు బోట్ రేస్ ప్రియులు ఈ వేడుక కోసం ఇప్పటికే అలప్పుళ చేరుకున్నారు. అలప్పుళ జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు ఈవేళ స్థానిక సెలవు దినం ప్రకటించారు. పడవలు, తెడ్డు వేసేవారు, మద్దతుదారులు అందరూ సిద్ధంగా ఉండడంతో కేరళ ప్రసిద్ధ జలసంధి పండుగ మరొక అద్భుతమైన సంచిక కోసం అలప్పుళ సిద్ధమవుతోంది. ఈరోజు తూర్పు మధ్యప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అస్సోం, సిక్కిం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురతో సహా దేశంలోని పలు ఈశాన్య ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, బీహార్, ఛత్తీస్గఢ్, తూర్పు ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ మొదలైన ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణమే నెలకొంటుంది. ఆంధ్రప్రదేశ్, ఉత్తర కర్ణాటకలో కొన్ని చోట్ల, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఈవేళ మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. సరిహద్దు నిర్వహణ, భద్రతపై సహకారాన్ని బలోపేతం చేసేందుకు భారత్ నేపాల్ ద్వైపాక్షిక సహకారం మొత్తం పరిధిని సమీక్షించి రెండు దేశాలు తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయి. నిన్న దెహ్రాదూన్లో ముగిసిన ఇండియా నేపాల్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ 14వ సమావేశంలో ఈ చర్చలు జరిగాయి. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శి పౌలమి బసు భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించగా నేపాల్ తరఫున హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి ఆనంద్ కాప్లే నాయకత్వం వహించారు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ప్రపంచ ఛాంపియన్షిప్లో మన దేశానికి చెందిన విమెన్స్ డబుల్స్ జోడీ త్రిసా జాలీ, గాయత్రి గోపీచంద్ ఈరోజు న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగే సెమీఫైనల్స్లో చైనాకు చెందిన టాప్ సీడ్ ప్రత్యర్థులతో తలపడతారు. విశేషాలు మరొకసారి. దేశంలో చక్కెర డిమాండ్ తీర్చేందుకు అవసరమైన నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. జార్ఖండ్లో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న విద్యార్థులకు, జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ కార్యకర్తలకు మధ్య ఘర్షణలు జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలో మన దేశానికి చెందిన ట్రిసా జాలీ, గాయత్రి గోపీచంద్ ఈరోజు మహిళల డబుల్స్ సెమీఫైనల్లో ఆడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం లలిత సంగీతం. ఈనాటి లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీ ఎం అరుణ్ కుమార్ గానం వింటారు.

ఎస్వి రామకృష్ణ కీబోర్డ్, శ్రీ ఏ ఆనంద్ తబలా. లలిత సంగీతం కార్యక్రమంలో ముందుగా వినండి తలనిండా పూలదండ, డాక్టర్ దాశరథి రచనా.

లలిత సంగీతం కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఈ వెన్నెలలోన. రచన శ్రీ ఆచార్య తిరుమల.

ఈనాటి లలిత సంగీతం కార్యక్రమంలో చివరిగా నన్నిడిసి పెట్టెల్లినాడే, రచన శ్రీ నండూరి సుబ్బారావు.

మీరు ఇంతవరకు శ్రీ ఎం అరుణ్ కుమార్ గానం విన్నారు. శ్రీ ఎస్వి రామకృష్ణ కీబోర్డ్, శ్రీ ఏ ఆనంద్ తబలా. ఈనాటి లలిత సంగీతం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సినిమా పాటలు వింటారు.

పౌర్ణమి చిత్ర నుంచి చిత్ర సుబ్రహ్మణ్యం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

డాన్ చిత్రం నుంచి హారీష్ రాఘవేంద్ర పాడిన పాట విన్నారు. సంగీతం రాఘవ లారెన్స్, సాహిత్యం చిన్ని చరణ్.

తులసి చిత్రం నుంచి సాగర్ కేఎస్ చిత్ర పాడిన పాట విన్నారు. సంగీతం దేవి శ్రీప్రసాద్, సాహిత్యం భాస్కర్ భట్ల, రవికుమార్.

వాన చిత్రం నుంచి కార్తీక్ పాడిన పాట విన్నారు. మీరు ఇంతవరకు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పన మధిర. ముఖ్యాంశాలు. విశాఖపట్నంలో బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సమావేశాలు తోట్లకొండ సందర్శనతో ఈరోజు ప్రారంభమయ్యాయి. వికసిత భారత లక్ష్యాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్రప్రదేశ్ గా అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టును ఈ నెల 31వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను, భవిష్యత్తుకు బాటలు వేసిన ఉపాధ్యాయులను మర్చిపోవద్దని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు సూచించారు. విశాఖపట్నంలో ఈరోజు నుంచి 2 రోజుల పాటు బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సమావేశాలు జరగనున్నాయి. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా సహా 11 దేశాలకు చెందిన క్రీడా మంత్రులు, అధికారులు ఈ సమావేశాల్లో

0: పాల్గొననున్నారు. క్రీడాభివృద్ధిలో సాంకేతికత, క్రీడా పరిశ్రమల సామర్థ్య పెంపు, సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రోత్సాహంపై సమావేశాల్లో చర్చించనున్నారు. యువతలో నైపుణ్యాభివృద్ధి, నూతన ఆవిష్కరణలు, ఔత్సాహికత, సాధికారతతో పాటు క్రీడా సాంకేతికత, సంప్రదాయ క్రీడల పరిరక్షణపై ప్రతినిధులు చర్చించనున్నారు. ఈ సమావేశాల్లో భాగంగా ఈరోజు బ్రిక్స్ దేశాల క్రీడాశాఖ మంత్రుల బృందం తోట్లకొండను సందర్శించింది. తోట్లకొండలోని మహాబౌద్ధ స్థూపం, బావులు, పాకశాల, ధ్యాన కేంద్రాలను పరిశీలించారు. పురావస్తు అవశేషాలు, బౌద్ధ జీవన విధాన విశేషాలను మంత్రుల బృందానికి అధికారులు వివరించారు. అనంతరం కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వారితో కలిసి మొక్కలు నాటారు. రేపు బ్రిక్స్ ఫ్రెండ్షిప్ సైకిల్ ర్యాలీ, క్రీడా మంత్రుల సమావేశం నిర్వహిస్తారు. వికసిత్ భారత లక్ష్యాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అనకాపల్లి జిల్లా కే కోటపాడు మండలం ఏ కోడూరులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఈరోజు పాల్గొన్నారు. అనంతరం ఏ కోడూరు జడ్పీ పాఠశాల సమీపంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో ఆయన ప్రసంగించారు. 2047 నాటికి రాష్ట్రంలో తలసరి ఆదాయాన్ని గణనీయంగా పెంచేలా ప్రణాళికలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొంటూ,
1: ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛత గురించి ఆలోచించండి, పరిశుభ్రత గురించి ఆలోచించండి, మన ఊరు మన బాధ్యత. ఈ సంకల్పం అందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. పరిశుభ్రత అంటే రోడ్లను ఊడ్చడం, చెత్తను తరలించడం మాత్రమే కాదు, మన ఇల్లు, వీధి, కార్యాలయం, పాఠశాల, మార్కెట్, బహిరంగ ప్రదేశం, అన్ని ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలి. అప్పుడే పరిశుభ్రమైన గ్రామాలుగా తయారవుతాయి, ఆరోగ్యకరమైన కుటుంబాలు వస్తాయి, స్వచ్ఛమైన పర్యావరణం వస్తుంది.
0: వెలిగొండ ప్రాజెక్టును ఈ నెల 31వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వెలిగొండ నిర్వాసితులకు మూడో విడత పరిహారాన్ని ముఖ్యమంత్రి ఉండవల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఈరోజు అందజేసినట్లు మంత్రి తెలిపారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు కల సాకారం కానుందని చెప్పారు. భవిష్యత్తులో వెలిగొండ నీటితో ప్రకాశం జిల్లా సస్యశ్యామలం అవుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొంటూ,
2: వెలిగొండ ఈ 31ని చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభిస్తూ ఉన్నాం. దగ్గర దగ్గర 30,000 ఎకరాలు పైబడి ల్యాండ్ ఎక్విజిషన్ చేసినటువంటి పరిస్థితి ఈ యొక్క వెలిగొండ ప్రాజెక్టు కి సంబంధించి ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్. అందులో భాగంగానే ఈవేళ ఆర్ఎండ్ఆర్కి సంబంధించి చూస్తే 11 ముంపు గ్రామాలుంటే మరి 7,321 మంది అక్కడ నిర్వాసితులను, పీడిఎఫ్ ఫ్యామిలీని గుర్తించాం. 768 కోట్ల రూపాయలు 40 రోజుల్లో ఇచ్చినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం.
0: రాష్ట్రంలోని ఆసుపత్రులు, వైద్య కళాశాలల భవన నిర్మాణ పనులకు టెండర్ల ప్రక్రియ ప్రారంభించినట్లు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇందుకు 221 కోట్ల 67 లక్షల రూపాయలతో అంచనాలు రూపొందించినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జాతీయ ఆయుష్ మిషన్ కింద శ్రీకాకుళం జిల్లా టెక్కలి, పోలవరం జిల్లా రంపచోడవరం, ఎన్టీఆర్ జిల్లా నందిగామ, గుంటూరు జిల్లా తెనాలి, మార్కాపురం జిల్లా గిద్దలూరు, తిరుపతి జిల్లా కేంద్రంలో 50 పడకల సమీకృత ఆయుష్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తామన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రభుత్వ యునానీ వైద్య కళాశాల, శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల భవన నిర్మాణ పనులు, విశాఖపట్నం విమ్స్లో నాచురోపతి యోగా కళాశాల, ఆయుష్ ఆసుపత్రికి అదనపు వసతులు, చింతూరు ఏరియా ఆసుపత్రి, కాకినాడ జీజీహెచ్లో కొత్త ఓపీడీ బ్లాక్ నిర్మాణాలు చేపడతామన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను, భవిష్యత్తుకు బాటలు వేసిన ఉపాధ్యాయులను మర్చిపోవద్దని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు సూచించారు. విశాఖపట్నంలోని చంద్రపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేపట్టిన పాఠశాల పునర్నిర్మాణ పనులను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. విద్యార్థులు ఉన్నత స్థాయికి వెళ్లిన తర్వాత పాఠశాల అభివృద్దికి తోడ్పాటు అందించాలని చెప్పారు. ప్రభుత్వం పాఠశాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తోందన్నారు.

0: అమరావతి ఛాంపియన్షిప్ 2.0 క్రీడా పోటీలు తిరుపతిలో నిర్వహిస్తున్నట్లు రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ రవినాయుడు తెలిపారు. తిరుపతిలోని తారకరామ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను ఆయన ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ నెల 24వ తేదీన తిరుపతి వేదికగా పోటీలు ప్రారంభమవుతాయని, 4 రోజుల పాటు పోటీలు జరుగుతాయని చెప్పారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఈ నెల 29వ తేదీన విజయవాడలో ప్రోత్సాహకాలను అందజేస్తామని వివరించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. ముఖ్యంగా మహిళలను ఆర్థిక స్వావలంబన దిశగా తీసుకెళ్తున్నాయి. అందులో ప్రధానమైంది పీఎం స్వనిధి. ఈ పథకం ద్వారా మహిళలు రుణాలను పొంది ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో స్వనిధి పథకం కింద బ్యాంకు ద్వారా 100,000 రూపాయల రుణాలను పొందారు. పీఎం స్వనిధి పథకం కింద రుణాలను సులువుగా బ్యాంకుల నుంచి పొందుతున్నారని, ఎలాంటి డాక్యుమెంట్ ఛార్జీలు లేకుండా మహిళలు రుణాలను అందుకుంటున్నట్లు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మెప్మా ఇన్ఛార్జ్ దివాకర్ ఆకాశవాణికి తెలియజేస్తూ,
1: ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు బ్యాంక్ లింకేజ్ సంబంధించి 185 గ్రూప్ సభ్యులకు 30 కోట్ల దాకా మనం బ్యాంక్ లింకేజ్ కింద రుణాలు ఇచ్చినాము. అందులో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు బ్యాంక్ లింకేజ్ పర్పస్ లో ఛార్జెస్ అన్ని తీసారు. అంటే ప్రాసెసింగ్ ఛార్జ్ అని, డాక్యుమెంట్ ఛార్జెస్ అని, ఎస్ఎంఎస్ ఛార్జెస్ అని చాలా ఉన్నాయి. అందుకే ఇప్పుడు మనకు ఛార్జెస్ ఏమీ లేకుండా ఓన్లీ వడ్డీ మాత్రమే చేయడానికి బ్యాంక్ లోన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి సంఘ సభ్యులకు చాలా బెనిఫిట్ గా ఉంది. ప్రభుత్వం ఇలా మేలు చేసేందుకు సంఘ సభ్యులు కూడా చాలా సంతోషంగా వ్యక్తపరుస్తున్నారు.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా myGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం విస్తరించి కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తర, దక్షిణ కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖపట్నంలో బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సమావేశాలు తోట్లకొండ సందర్శనతో ఈరోజు ప్రారంభమయ్యాయి. వికసిత భారత లక్ష్యాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టును ఈ నెల 31వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం విశాఖపట్నం కేంద్రం నుండి 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాణిజ్య ప్రకటనలు.
4: రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 ఏ నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.

0: 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
0: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: ఈ కథ ఒక ఫోటోగ్రాఫర్ ఇంకా తన మనసులోని మాటది. ఓ లవ్లీ, వెల్ డన్, బిజినెస్ లోన్ అప్రూవ్ అయింది. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో. అదే లోన్తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైం కి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం ఫోటోనైనా తీ. మీరెవరు?
1: ఆర్బీఐ అంటోంది.
0: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
2: వాణిజ్య ప్రకటనలు విన్నారు. ఇదే ప్రసారంలో 2:30 సైనిక్ మాధురి. ఇందులోని బాయ్ బెహెన్ కా ప్యార్ అనే అంశం మీద శ్రీమతి కె చందన నిర్వహణలో పాటలు వింటారు.

ఈనాటి మహిళా వాణిశ్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా ఫోనీలో సినిమా పాటలు వింటారు. మహిళా శ్రోతలు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్ 2727244 అలాగే 2727288. విశాఖేతరులైతే 0891 జత చేసి ఫోన్ చేయాల్సి ఉంటుంది. ముందుగా ఒక పాట విందాము.

0: హలో
1: హలో
0: హలో, బాగున్నారా?
1: బాగున్నా మేడం.
0: మేడం మీ పేరు చెప్పండి.
1: ఇప్పటికే వచ్చాను కావాలి. నా పేరు సాయింది.
0: ఓకే, ఏ సినిమాలో పాట కావాలి?
1: నువ్వే కావాలి.
0: ఓకే, మీరు అడిగిన పాటను ఓకే మీరు అడిగిన పాటను వినిపిస్తున్నాను, వినండి.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ.

0: హలో
1: హలో హలో, బాగున్నారా? హలో,

0: హలో
1: హలో, నమస్కారం అండి.
0: హలో నమస్కారం అండి, బాగున్నారా?
1: బాగున్నానమ్మా. నా పేరు సత్యవాడ సూర్యకుమారి.
0: ఓకే.
1: సినిమాటే నుంచి మాట్లాడుతున్నాను.
0: ఓకే.
1: నాకు పట్టుకుంటే 10,000 అనే సినిమాలో స్వామి వెంకటరమణ అని సుశీల బృందం పాడిన పాట కావాలమ్మా.
0: ఓకేనండి, తప్పకుండా మీరు అడిగిన పాటను వినిపిస్తున్నాను, వినండి.

0: హలో
1: హలో,
0: హలో, బాగున్నారా?
1: బాగున్నామండి.
0: ఓకే, మీ పేరు చెప్పండి.
1: నా పేరు ధరణి అండి. ఇప్పుడు డాక్టర్ నుంచి కాల్ చేస్తున్నాము.
0: ధరణి. ఓకే, చెప్పండి. ఏ సినిమాలో పాట కావాలి?
1: నాకు నిన్నే పెళ్ళాడితే మూవీ నుంచి సాంగ్ ప్లే చేయండి.
0: ఓకేనమ్మా, మీరు అడిగిన పాటను ప్లే చేస్తున్నారా, వినండి.

0: हाँ दोस्तों, आज का हमारा सैनिक माधुरी कार्यक्रम यहीं पर समाप्त होता है। अगले हफ्ते आपसे फिर मुलाकात होगी। तब तक के लिए आज्ञा दीजिए, आपकी दोस्त चंदना को नमस्कार।
1: సైనిక్ మాధురి విన్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 3:40. ఈనాటి ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు 323.6 మీటర్లు అనగా 927 కిలోహెచ్ పై రెండో ప్రసారం ప్రారంభం. అంతవరకు 102 మెగాహెచ్ పై ఎఫ్ఎం ప్రసారాలు కొనసాగుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్జ్ పై ఈనాటి మీడియం వేవ్ సాయంత్రం ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. నిలయంలో సమయం 5:06:06. యువవాణి యువజనుల కార్యక్రమానికి స్వాగతం.

మరి నేటి యువవాణి యువతకు సంబంధించినటువంటి అనేక అంశాలతో కూడిన యువజనుల కార్యక్రమంలో మనం ఉన్నాం. మరి కార్యక్రమంలో ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం ఆత్మవిశ్వాసం. ముఖ్యంగా యువతలో ప్రతి మనిషిలో ఆత్మవిశ్వాసం అనేది చాలా ముఖ్యమైన అంశము. మరి యువతలో మరీ ముఖ్యంగా ఆత్మవిశ్వాసం అనేది తప్పనిసరిగా ఉండాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని అంటారు దీన్ని. మనలో యువతలో ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడానికి సానుకూలమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండటం, లక్ష్యాలను ఏర్పరచుకోవడం, మనం చేసే మిస్టేక్స్ అదే తప్పుల నుండి నేర్చుకోవడం మరియు కొత్త నైపుణ్యాలను ప్రావీణ్యం సంపాదించడం చాలా ముఖ్యం కదా. మరి నేడు యువతకు అవసరమైనటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్లో వారు ఏ విధమైనటువంటి విషయాలను గ్రహించాలి, గుర్తుపెట్టుకోవాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏ విధంగా పెంపొందించుకోవాలి అన్న దాని గురించి మనం కొన్ని విషయాలు మాట్లాడుకోబోయే ముందు ఒక చిత్రగీతంతో కార్యక్రమాన్ని మొదలు పెడతాం.

మరి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి మిమ్మల్ని మీరు ఎవరితోనూ పోల్చుకోకూడదన్నమాట. ప్రతి ఒక్కరి ప్రయాణం వేరు, అలాగే మన ప్రయాణం వేరుగా ఉంటుంది. మీలా, నేను, నాలా మరొకరు ఎవరు కూడా ఉండరు ఈ లోకంలో. ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకత అంటూ ఉంటుంది. మన బలం, మన బలహీనత ఏంటో ముందుగా మనకే తెలుస్తుంది. దాన్ని మనం గుర్తుంచుకోవాలి. మనలో మన బలాన్ని మనం గట్టిగా నమ్ముకుని మన విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ మనం ఏం చేయగలం, మనం ఏమి చేయలేం, మన బలహీనత ఏంటి అన్న విషయాలను మనం గ్రహించగలిగినట్లయితే నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి అన్నది మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి మన జీవితంలో మనం అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలి అంటే ముందుగా లక్ష్యాలను పెట్టుకోవాలి కదా. చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకుని వాటిని అనుకున్న టైంలో పూర్తి చేయడానికి దానికోసమే ప్రయత్నం చేయాలి. మధ్యలో ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా మన గమ్యస్థానానికి చేరే ప్రయత్నంలో ఎక్కడా కూడా వెనుకడుగంటూ వేయకుండా దానికోసం ప్రయత్నిస్తూ ఉంటే ఒక్క రోజో, ఒక గంటో, లేదా ఒక నెల రోజులో ఆలస్యమైనా కూడా తప్పకుండా మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం చాలా ఈజీగా నెరవేరుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి మన ఆలోచన విధానం కూడా సానుకూలంగా ఉండాలి. ప్రతి ఆలోచనలను పక్కన పెట్టి, ప్రతికూల ఆలోచనలను పక్కన పెట్టి సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవాలి. ఇది నాకు చాలా కష్టం, ఇది నేను చేయలేను, ఇది వేరే వాళ్ళు అయితే చేస్తున్నారు కానీ ఇది నా వల్ల కాదు అని మనం అనుకోకుండా ఒక చిన్న చిరు ప్రయత్నం గనక చేసినట్లయితే కొన్ని సందర్భాల్లో చేయలేము అనుకునేవి కూడా మనం చేయగలుగుతాం. కాబట్టి మన బలం ఒక్కోసారి మనకే తెలియదు, అది నెరవేరిన తర్వాత మన బలాన్ని మనం గుర్తించగలుగుతాం. కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా పాజిటివ్గా ఆలోచిస్తూ మనం అనుకున్న లక్ష్యాలను చేరే దిశలో ప్రయత్నాలను చేస్తూ ఉండాలి. మరి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం గురించిన మరిన్ని విషయాలను మనం మాట్లాడుకోబోయే ముందు మరొక చిత్రగీతం విందాం. నవవసంతం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట మీ అందరి కోసం.

0: యువవాణి యువజనుల కార్యక్రమం మీరు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 ఏ నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

ఎస్, మరి సానుకూలంగా మన ఆలోచనలు ఉన్నట్లయితే, సానుకూల దృక్పథంతో మెలిగినట్లయితే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుందని మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా. అలాగే వైఫల్యాలకు కూడా మనం నిలబడాలి, అంటే భయపడకూడదు. తప్పులు నేర్చుకునే ప్రక్రియలో భాగమే ఈ వైఫల్యాలకు నిలబడటం అన్నమాట. అంటే ప్రతి తప్పు నుండి ఒక కొత్త పాఠాన్ని నేర్చుకోవచ్చు, అలాగే ప్రతి ఒక్కరి నుండి ఒక కొత్త పాఠాన్ని మనం నేర్చుకోవచ్చు అన్నమాట. అంటే ముఖ్యంగా ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మనం వింటూ ఉండాలి వారు ఏం చెప్తున్నారు అన్నది. వారు చెప్పే మాటల్లో ఒక 10 మాటల్లో ఒక 4 లేదా 5 మాటలైనా మన జీవితానికి మనకు ఉపయోగపడే మాటలు ఉండవచ్చు. మనం ఓర్పుతో సహనంతో వాటిని నేర్చుకుని మన మైండ్లో పెట్టుకుని వాటిని అలవర్చుకున్నట్లయితే ఏదో ఒకరోజు జీవితంలో ఎక్కడో ఒకచోట అవి ఉపయోగపడతాయి. అలాగే మనం చేస్తున్నటువంటి తప్పులు, మిస్టేక్స్ కూడా మనకు ఒక గుణపాఠంగా ఉపయోగపడతాయి. ఎదుటి వాళ్ళని చూసి కూడా మనం కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. అవి మంచైనా చెడైనా మనకు తెలుస్తాయి కాబట్టి చెడును పక్కన పెట్టి మంచి విషయాలను మనం నేర్చుకోవడం ద్వారా మనలో ఆత్మవిశ్వాసం, అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతుంది. మనం ఇంకా పైకి ఎదగడానికి అది మన జీవితంలో ఉపయోగపడుతుంది అన్నమాట. మరి మరిన్ని విషయాలు మనం కార్యక్రమంలో యువవాణిలో మాట్లాడుకోబోయే ముందు మరొక చిత్రగీతం వింటారు. సంతోషం చిత్రం నుండి కేకే ఉష పాడిన ఈ పాట.

మరి ముఖ్యంగా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి మంచి ఆరోగ్యకరమైన ఆలోచనలు కూడా ముఖ్యమే కదా. మనం ఆరోగ్యంగా ఉంటేనే దేని గురించైనా మనం కాన్సన్ట్రేట్ చేయగలం, శ్రద్ధ వహించగలం, దాని గురించి ఆలోచించగలం, తపన పడగలం. మరి ఆరోగ్యంగా ఉండాలంటే మన శారీరక ఆరోగ్యంపై కూడా శ్రద్ధ తీసుకోవడం అనేది తప్పనిసరి. అది పిల్లలైనా, పెద్దవాళ్ళైనా, యూత్ అయినా, ఎవరైనా కూడా. అయితే మనం యువవాణి యూత్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి యువత ముఖ్యంగా శారీరక ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. నేడు చాలామంది తమ యొక్క హెల్త్ గురించి చాలా కేర్ తీసుకుంటున్నారు, కానీ శారీరక ఆరోగ్యంపై శ్రద్ధ గురించి మనం కార్యక్రమంలో మాట్లాడుకోవాల్సిన అంశం వచ్చింది కాబట్టి వ్యాయామం, అలాగే మనకి కంటి నిండా మంచి నిద్ర అనేది చాలా మంచిది. మంచి వ్యాయామం చేయడం ద్వారా మనం ఫిట్నెస్ బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటాం. అలాగే మంచి గుడ్ స్లీప్ ఉండడం వల్ల కూడా మన బ్రెయిన్ సక్రమంగా పనిచేస్తుంది, మంచి నిర్ణయాలు తీసుకోవడానికి కానీ అలాగే మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆలోచనలను మనం వాటి గురించి థింక్ చేయడానికి కానీ మన జీవితానికి కావలసినటువంటి అనేక అంశాల గురించి ఆలోచించడానికి, వాటిని ఆచరణలో పెట్టడానికి, ఆ విధంగా అడుగులు వేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఆరోగ్యంగా ఉంటేనే కదా మనం ఏ పనైనా చేయగలం. అలాగే మానసిక ఉల్లాసం, ఆత్మవిశ్వాసం కూడా పెంపొందించుకోవడానికి మన ఆరోగ్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవాలి.

యువవాణి యువజనుల కార్యక్రమంలో మరిన్ని విషయాలు ఆత్మవిశ్వాసం గురించి, యువత ఏ విధంగా పెంపొందించుకోవాలన్న విషయం గురించి మాట్లాడుకోబోయే ముందు

0: ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: బద్రి చిత్రం నుండి ఇప్పుడు చిత్రగీతం వింటారు. రమణ గోగుల, సునీత ఉపాధ్యష్ట పాడిన ఈ పాట.

ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి మన గోల్స్ గురించి ఆలోచించడం, లక్ష్యాలను ఏర్పరచుకోవడం, సానుకూలంగా స్పందించడం, సానుకూల దృక్పథంతో ఉండడం, వైఫల్యాలకు భయపడకుండా నిలబడడం, ఓటమి నుంచి గెలుపు దిశగా కొన్ని పాఠాలను నేర్చుకోవడం, అలాగే మన శారీరక ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం వంటి అంశాలను గనుక మన రోజువారీ జీవితంలో అలవర్చుకున్నట్లయితే మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడంలో ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడతాయి. మన యువత జీవితానికి, కెరీర్కు చాలా ముఖ్యమని ఈరోజు మనం మాట్లాడుకుందాం కదా. మరి సమయం అయిపోయింది కాబట్టి ఇవాళ యువవాణి యువజనుల కార్యక్రమాన్ని ఇంతటితో ముగించేద్దాం.

0: ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

సంధ్యారాగాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సంధ్యారాగాల్లో ముందుగా వినబోతున్న గీతం అభినందన చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట.

0: కార్యక్రమంలో ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: అన్వేషణ చిత్రం నుండి ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

చిలకల కొలికిరు పాడవేమే వలపులే తెలుపగా విరబూసిన ఆశలు విరితేనిలు చల్లగా అలరులు కురిసిన ఋతువుల తడిసి

0: ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి సంధ్యా రాగాలు కార్యక్రమంలో తెలుగు చిత్ర గీతాలు. తరువాత వినబోతున్న గీతం మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఘర్షణ చిత్రం నుండి కెఎస్ చిత్ర పాడిన పాట.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

సంధ్యారాగాలు కార్యక్రమంలో చివరిగా మీరు వినబోతున్న గీతం శివమణి చిత్రం నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సారీ క్షమించాలి, హరిహరన్ కౌసల్య పాడిన పాట వింటారు.

వాతావరణం విశాఖ పరిసర ప్రాంతాల వారికి వాల్టేరు వాతావరణ కేంద్రం వారు ఈ పూట అందించిన వాతావరణ సమాచారం. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండి కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. వాల్టేరు వాతావరణ కేంద్రంలో ఈ పూట నమోదైన ఉష్ణోగ్రతలు గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.7 డిగ్రీల సెల్సియస్, 0.3 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. ఇక విశాఖ పౌరవిమానయాన శాఖలో నమోదైన ఉష్ణోగ్రతలు గరిష్టంగా 35.2 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 27.4 డిగ్రీల సెల్సియస్. ఇక ఆంధ్ర కోస్తా తీరం వెంబడి సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులకు, అలాగే బంగాళాఖాతంలో సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులకు రానున్న 5 రోజులకు గాను వాతావరణ హెచ్చరిక. ఆంధ్ర కోస్తా తీరం వెంబడి పశ్చిమ బంగాళాఖాతంలో, బంగ్లాదేశ్ తీరానికి దూరంగా ఉత్తర బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఎత్తు పెరిగే కొద్దీ నైరుతి దిశగా వంగి ఉన్న ఎగువ వాయువ్య తుఫాను కొనసాగుతుంది. దీని ప్రభావంతో రాబోయే 24 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడన ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వారు తెలియజేస్తున్నారు. ఆంధ్ర తీరంలోని మత్స్యకారులకు ఈరోజు భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభమై రాబోయే 5 రోజుల పాటు ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం మరియు యానం వెంబడి వాటికి దూరంగా గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తూ గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తుఫాను వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. ఇక రేపు ఎల్లుండ 5వ రోజు వరకు ఎటువంటి 26వ తారీఖు వరకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. ఇక ఆంధ్రేతర ప్రాంతమైన బంగాళాఖాతంలో దక్షిణ తమిళనాడు తీరం వెంబడి మరియు దానికి దూరంగా నైరుతి బంగాళాఖాతంలో గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నందున తీరంలో, తీరం వెంబడి సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులు ఈ నెల 26వ తారీఖు వరకు, అనగా రానున్న 5 రోజులు సముద్రంలో చేపల వేటకు వెళ్ళకపోవడం మంచిదని తుఫాను హెచ్చరికల కేంద్రం వారు, వాల్టేరు వాతావరణ కేంద్రం వారు తెలియజేస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. సెప్టెంబర్ తొలివారంలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు తీసుకువస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ యువతకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి కె పార్థసారథి పేర్కొన్నారు. ఈ నెల 31న వెలిగొండ నుంచి కృష్ణా జలాలను నల్లమల సాగర్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేస్తారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక వార్తల వివరాలు. సెప్టెంబర్ తొలివారంలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు తీసుకువస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా ఏకోడూరులో ఈరోజు ఆయన పర్యటించారు. అనంతరం ప్రజావేదికలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ భవిష్యత్తులో నాలెడ్జ్ ఎకానమీకి కేంద్రంగా అనకాపల్లి మారబోతుందన్నారు. అభివృద్ది అంటే పరిశ్రమలు, పెట్టుబడులు, కంపెనీలే కాదని స్వచ్ఛమైన ప్రాంతాలని పేర్కొన్నారు. ప్రతి గ్రామం జీరో వేస్ట్ పంచాయతీగా తయారు కావాలన్నారు. 2047 నాటికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అగ్రదేశంగా వెలుగొందుతుందన్నారు. మన ఊరు మన బాధ్యత సంకల్పం అందరూ తీసుకోవాలని, ఆరోగ్యకర జీవనానికి స్వచ్ఛత మరింత అవసరమని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం స్వచ్ఛత గురించి ఆలోచించండి, పరిశుభ్రత గురించి ఆలోచించండి. రోడ్డు మనదే, ఇల్లు మనదేనే గాని మనస్తత్వం వస్తే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. అనకాపల్లికి, విశాఖపట్నానికి గోదావరి నీళ్లు తీసుకొస్తాం. ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ మళ్లీ వస్తా, అనకాపల్లికి నీళ్లు తీసుకొచ్చి మీకు చూపిస్తానని మరొకసారి మీ అందరి గమనిస్తున్నాను.
0: బ్రిక్స్ దేశాల యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రుల సమావేశాలు ఈరోజు విశాఖపట్నంలో ప్రారంభమయ్యాయి. తొలి రోజు బ్రిక్స్ ప్రతినిధుల బృందం చారిత్రక ప్రాంతం తొట్లకొండ బౌద్ధ క్షేత్రాన్ని సందర్శించింది. ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాతో పాటు 11 బ్రిక్స్ దేశాల యువజన, క్రీడా శాఖల మంత్రులు, ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బౌద్ధ క్షేత్రంలో మొక్కలు నాటారు. తొట్లకొండలోని మహాస్తూపం, బావులు, పాకశాల, ధ్యాన కేంద్రాలను పరిశీలించారు. విదేశీ ప్రతినిధులకు ఇక్కడి పురావస్తు అవశేషాలు, అప్పటి బౌద్ధ జీవన విధానానికి సంబంధించిన విశేషాలను అధికారులు వివరించారు. విశాఖలోని తొట్లకొండ బౌద్ధ వారసత్వ ప్రదేశం ప్రపంచానికే గర్వకారణమని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ కొనియాడారు. విశాఖపట్నంలోని చంద్రపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు సందర్శించారు. పాఠశాలలో సుమారు 6,48,00,000 రూపాయలకు పైగా నిధులతో చేపట్టిన పునర్నిర్మాణ పనులను మంత్రి లోకేష్ ప్రారంభించారు. పాఠశాలలో తాగునీటి ఆర్వో ప్లాంట్, క్రికెట్, వాలీబాల్ కోర్టు, బాస్కెట్బాల్, వాకింగ్ ట్రాక్ల ప్రాంగణాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను మోడల్ పాఠశాలలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. విద్యార్థులు క్రమశిక్షణగా ఉండాలని అన్నారు. వెలిగొండ నిర్వాసితులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో విడత పరిహారాన్ని ఈరోజు అందించారు. 3వ విడతగా 250 కోట్ల రూపాయల పరిహారం చెక్కును నిర్వాసితులకు ముఖ్యమంత్రి అందజేశారు. ఇప్పటి వరకు 6,206 కుటుంబాలకు 768 కోట్ల రూపాయల మేర పరిహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఈ నెల 31వ తేదీన వెలిగొండ ప్రాజెక్టు తొలిదశను ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ ఏడాది ఎల్ నినో కారణంగా

50% లోటు వర్షపాతం ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి నీరు ఇవ్వాలని సంకల్పించుకున్నామని అన్నారు. అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, ఈ నెల 31న వెలిగొండ నుంచి 10.5 టీఎంసీల కృష్ణా జలాలను నల్లమల సాగర్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేస్తారని చెప్పారు. కరువు, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు వెలిగొండ ఒక వరమని, 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మందికి తాగునీరు అందుతుందని మంత్రి వెల్లడించారు. యువత భవిష్యత్ రాష్ట్రాభివృద్దే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కె పార్థసారథి స్పష్టం చేశారు. అమరావతిలో మంత్రి ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ, ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ యువతకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర పరిపాలనలో కూటమి ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహించిన మెగా డీఎస్సీపై విపక్షం తప్పుడు ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. ఏపీపీఎస్సీ అక్రమాలపై సమగ్ర విచారణకు హైకోర్టే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించిందని మంత్రి పార్థసారథి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తిరుపతి జిల్లా ఏర్పేడులోని భారతీయ విజ్ఞాన పరిశోధనా సంస్థ 8వ స్నాతకోత్సవం ఈరోజు జరిగింది. స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా అశోక చక్ర పురస్కార గ్రహీత గ్రూప్ కెప్టెన్ సుభాన్షు శుక్లా పాల్గొన్నారు. వివిధ కోర్సులు పూర్తి చేసిన 1054 మంది విద్యార్థులకు డిగ్రీలు అందజేశారు. వెంకటేశ్వర భక్తి ఛానల్ నూతన చైర్మన్గా శ్రీధర్ వర్మ ఈరోజు అరిపిరి సమీపంలోని ఎస్వీబీసీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీ వెంకటేశ్వర స్వామి ఖ్యాతిని, హిందూ ధర్మాన్ని వ్యాప్తి చేయటంలో ఎస్వీబీసీ ఛానల్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. అందరినీ కలుపుకుని సమన్వయంతో పనిచేస్తానని తెలిపారు. ప్రజలందరికీ మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం ప్రతి పౌరుడి ఆరోగ్య వివరాలను డిజిటల్ రూపంలో నిక్షిప్తం చేస్తోందని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి జి వీరపాండ్యన్ వెల్లడించారు. అరకులోయలోని గన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవని పైలట్ ప్రాజెక్టును త్వరలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. ఈ మేరకు వీరపాండ్యన్ జిల్లా కలెక్టర్ నిశాంతితో కలిసి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంజీవని కార్యక్రమం రోగులకు లభించే వైద్య చికిత్స నాణ్యతను పెంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు. అగ్ని ప్రమాదాల వల్ల జరిగే నష్టాలను తగ్గించే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట విపత్తు స్పందన అగ్నిమాపక శాఖ ఎంతో కృషి చేస్తోందని అగ్నిమాపక సేవల శాఖ డైరెక్టర్ జనరల్ వెంకటరమణ తెలిపారు. ఈరోజు అనంతపురంలోని అగ్నిమాపక శాఖ కార్యాలయంలో నూతన ఆధునిక యంత్రాలతో ఏర్పాటు చేసిన అగ్నిమాపక వాహనాలను, పరికరాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట వ్యాప్తంగా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం అగ్ని ప్రమాదాల నష్టాలు చాలా వరకు నివారించగలిగామని తెలిపారు. వాతావరణం. ఉత్తర బంగాళాఖాతంలో నెలకొన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాల మీదుగా మరో ఉపరితల ఆవర్తనం నెలకొందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సెప్టెంబర్ తొలివారంలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు తీసుకువస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ యువతకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి కె పార్థసారథి పేర్కొన్నారు. ఈ నెల 31న వెలిగొండ నుంచి కృష్ణా జలాలను నల్లమల సాగర్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేస్తారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక సుషమా కుమారి. ఆదౌ ముఖ్య వార్తాః. కేంద్రీయ గృహమంత్రి అమిత్ షాహ సిలిగుడి నగరే వరిష్ఠైః గోరఖా నేతృభిః సహ మేళనం అకరోత్. వార్తాకారస్య పంకజ్ సింహస్య అధ్యక్షతాయాం సమాహ్వానానాం సమాధానాయ ఉచ్చస్తరీయ సమిత్యాః ఘోషణ అపి జాతా. సర్వకారేణ చతుర్వర్షేభ్యః న్యూన బాలకానాం కృతే క్లోర్ ఫెనిరామీన్ మెలియేట్ తథా ఫినైలె ఫ్రైన్ హైడ్రోక్లోరైడ్ ఇత్యేతైః యుక్తానాం సర్వాణి నిశ్చిత మాత్రా సంయోజనాని నిర్మాణే విక్రయణే వితరణే చ ప్రతిబంధం స్థాపితం. అద్య సాయంకాలే ఆంధ్రప్రదేశస్య విశాఖపట్టణం నగరే బ్రిక్స్ యువా మంత్రిణాం సభా ఆరభ్యతే. భారతః సోమాలియాదేశేన సహ ద్వావింశతిః భారతీయ నావికైః సహ విదేశీయ ధ్వజయుక్తయోః వాణిజ్యిక నౌకాయానయోః అపహరణస్య విషయ చర్చాం కరోతి. అపి చ BWF బ్యాడ్మింటన్ విశ్వస్పర్ధాయాం భారతీయ మహిళా డబల్స్ యుగ్మస్య త్రిసా జాలీ గాయత్రీ గోపీచందయోః తథా చీనదేశస్య లియూ షేంగ్ షు టెన్ నింగ్ ఇత్యేతయోః మధ్యే ఉపాంత్యచక్రీయ స్పర్ధా సంప్రతి నవదిల్ల్యాం ప్రచలతి. పశ్చిమబంగస్య పర్వతీయక్షేత్రాణాం సర్వైః పక్షధారకైః సహ కేంద్రీయమంత్రిణా అమితషాహేన సిలిగుడినగరే ఉపవేశనం ఏకం కృతం. అద్య విషయే అస్మిన్ నిర్ణయో అయం జాతః యత్ తత్రత్య పర్వతీయక్షేత్రాణాం సమాహ్వానానాం స్థాయీయ సమాధానార్థం పూర్వ IPS అధికారిణః పంకజసింహస్య నేతృత్వే ఏకస్యాః మధ్యస్థసమిత్యాః సంరచనా జాతా. సమితిరియం కేంద్రీయ కార్యాలయం ప్రతి ప్రతివేదనం ప్రేషయిష్యతి. సిలిగుడినగరస్య సుకారక్షేత్రే అనుష్ఠితే అస్మిన్ ఉపవేశనే పశ్చిమబంగస్య విపక్షినేతారః సువేందు అధికారి అన్యే చ గణమాన్యజనాః ఉపస్థితాః ఆసన్. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా ప్రోక్తం యత్ భారతదేశేన లైసెన్స్ రాజ్ ఇత్యస్య కాలావధౌ ఉత్పాదనదండితకరణస్య స్వీయ దృష్టికోణె ఆధారభూత పరివర్తనం విహితమస్తి. సాంప్రతం తత్స్థానే ప్రాశాసనిక ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ ILPI ఇత్యనయా యోజనయా మాధ్యమేన పురస్కృతః క్రియతే. ప్రవర్తమాన వర్షీయ ఇకోనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరం ఇత్యస్మాత్ మంచాత్ సంబోధనే ప్రధానమంత్రి ప్రోక్తవాన్ యత్ పురాతని పద్ధతిః సాంప్రతికీ పద్ధతితః భిన్నా వర్తతే. ప్రధానమంత్రిణా PLI యోజనాయాః సఫలతా అపి చర్చితా యత్ర సార్ధద్విలక్షకోటి రూప్యకాణాం నివేశః జాతః. ద్వావింశతిలక్షకోటి రూప్యకాణాం ఉత్పాదనం క్రయణం పంచదశలక్షరూప్యకాణాం నిర్యాతః అపి జాతః. చతుర్దశలక్షాధికాని వృత్త్యవసరాణి అపి సృజితాని.
1: జహా పహలే ప్రొడక్షన్ బఢానే పర్ పనిష్మెంట్ మిల్తా థా వహీ ఆజ్ హమారీ సర్కార్ ప్రొడక్షన్ బఢానే పర్ ఇన్సెంటివ్ దే రహీ హై. PLI స్కీమ్ కీ సక్సెస్ దునియా దేఖ్ రహీ హై. సిర్ఫ్ ఇస్ ఏక్ యోజనా కీ వజహ సే కరీబ్ 2.5 లక్ష కరోడ్ రూపాయే కా యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్ హువా హై. 22 లక్ష కరోడ్ రూపాయే సే జ్యాదా కా ప్రొడక్షన్ ఔర్ సేల్స్ హుయీ హై. 15 లక్ష కరోడ్ రూపాయే సే జ్యాదా కా ఎక్స్పోర్ట్ హువా హై. 14 లక్ష సే జ్యాదా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ జాబ్ బనీ హై.
0: శ్రీమోదీ భారతదేశః అంతారాష్ట్రీయ సముదాయస్య ఆశా వికాసస్య చ ఉజ్వల స్థానం విద్యతే ఇతి అపి ప్రతిపాదితవాన్.
1: దునియా మే గ్రోత్ కో లేకర్ కే కై తరహ కీ చింతాయే హై. దునియా నే బడా భయంకర గ్రూప్ దేఖా హై ఇన్ దినో. రిసోర్సెస్ కా వెపనైజేషన్ హో రహా హై. అవిశ్వాస్ కా వాతావరణ విశ్వ కే లియే అనేక నయీ చునౌతియాం లేకర్ కే ఆ రహా హై. లేకిన్ ఐసే సమయ మే భీ దునియా భారత్ కో గ్రోత్ ఔర్ హోప్ కే బ్రైట్ స్పాట్ కే రూప్ మే దేఖ్ రహీ హై. భారత్ నే అప్నీ 25 కరోడ్ ఆబాదీ కో గరీబీ సే బహార్ నికాలా హై.
0: సర్వకారేణ అద్య క్లోర్ ఫినిరామైన్

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సాయం సమీరం కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో గుంజన్ శీర్షికన ఆధునిక్ హిందీ సాహిత్యమే మూల్యోం కి అభివ్యక్తి, ఈ అంశం గురించి డాక్టర్ జె విజయభారతి గారి ప్రసంగం, తర్వాత చిత్రగీతం, ఫిట్నెస్ మంత్ర, అనంతరం వికాసం శీర్షికన ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన గురించి కొన్ని వివరాలు శ్రీమతి ఎస్ ప్రమీళా కుమారి గారు వారు అందిస్తారు. అనంతరం మరొక చిత్రగీతం. ఇవి ఈనాటి సాయం సమీరం కార్యక్రమంలోని అంశాలు. అయితే కార్యక్రమం ప్రారంభించే ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడీ దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
4: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
5: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
4: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
5: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
4: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
6: ये आकाशवाणी का विशाखापट्टनम केंद्र है. प्रस्तुत है हमारा हिंदी कार्यक्रम गुंजन. आज आप सुनेंगे डॉक्टर जे विजय भारती से आधुनिक हिंदी साहित्य में मूल्यों की अभिव्यक्ति पर एक वार्ता.
7: आधुनिक साहित्य केवल मनोरंजन का माध्यम नहीं, बल्कि समाज की चेतना, मानवीय संवेदनाओं और नैतिक मूल्यों का सशक्त दर्पण है. आधुनिक हिंदी साहित्य में मानवीय जीवन के विविध पक्षों का यथार्थ चित्रण करते हुए जीवन मूल्यों की प्रतिष्ठा की गई है. मूल्य से आशय उन आदर्शों, मान्यताओं और जीवन दृष्टियों से है जो व्यक्ति और समाज के जीवन को सार्थक दिशा प्रदान करते हैं. सत्य, अहिंसा, प्रेम, करुणा, न्याय, नैतिकता, समानता, स्वतंत्रता, मानवाधिकार, स्त्री गरिमा, पर्यावरण संरक्षण और सामाजिक उत्तरदायित्व आधुनिक जीवन मूल्यों के प्रमुख आधार हैं. आधुनिक हिंदी साहित्य जीवन मूल्यों का सशक्त संवाहक है. यह केवल समाज की समस्याओं का चित्रण नहीं करता, बल्कि उनके समाधान की दिशा भी सुझाता है. आज के वैश्वीकरण, तकनीकी विकास और बदलते सामाजिक परिवेश में भी आधुनिक हिंदी साहित्य मनुष्य को मानवीय बने रहने की प्रेरणा देता है. भारतेंदु युग से लेकर समकालीन साहित्य तक जीवन मूल्यों की अभिव्यक्ति निरंतर विकसित होती रही है. भारतेंदु युग में राष्ट्रीय चेतना, सामाजिक सुधार और भाषा प्रेम, द्विवेदी युग में नैतिकता, चरित्र निर्माण और राष्ट्र सेवा, प्रेमचंद युग में मानवता, सामाजिक न्याय, किसान मजदूर जीवन, स्त्री सम्मान और समानता तथा प्रेमचंदोत्तर साहित्य में व्यक्ति स्वातंत्र्य, अस्तित्व बोध, लोकतांत्रिक चेतना, स्त्री विमर्श, दलित विमर्श और मानवीय गरिमा जैसे मूल्यों का सशक्त चित्रण

0: से समुदायों की संस्कृति, उनका प्रकृति प्रेम और उनके अधिकारों के लिए संघर्ष को अभिव्यक्त करती है। प्रमुख लेखक हैं हरिराम मीणा, वंदना टेटे, वाल्टर भेंगरा तरुण, रूपलाल बेदिया आदि। समकालीन हिंदी साहित्य में लोकतंत्र, मानवाधिकार, पर्यावरण संरक्षण, लैंगिक समानता, सांस्कृतिक विविधता तथा डिजिटल युग की नैतिक चुनौतियां प्रमुख विषय हैं। आज का साहित्य परंपरा और आधुनिकता के बीच संतुलन स्थापित करते हुए मानवीय गरिमा की रक्षा का संदेश देता है।
1: अभी आप सुन रहे थे डॉक्टर जे विजय भारती से आधुनिक हिंदी साहित्य में मूल्यों की अभिव्यक्ति पर एक वार्ता। इसी के साथ आज का गुंजन कार्यक्रम यहीं समाप्त होता है। अगले कार्यक्रम की प्रतीक्षा कीजिए।
2: సాయం సమీరం కార్యక్రమంలో ఆధునిక హిందీ సాహిత్యమే మూల్యోంకి అభివ్యక్తి ఈ అంశం గురించి డాక్టర్ జే విజయభారతి గారి ప్రసంగం విన్నారు కదా. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. నేనున్నాను చిత్రం నుండి కేఎస్ చిత్ర పాడిన పాట.

శరీరాన్ని ఫిట్గా మరియు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రతిరోజు మనం తగినంత నీరు త్రాగడం చాలా అవసరం. దానితోపాటు సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. రోజు కనీసం 30 నిమిషాలు నడవడం లేదా వ్యాయామాలు చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది, అలాగే శక్తి కూడా పెరుగుతుంది. మరి ఆరోగ్యకరమైన ఫిట్నెస్ మన సొంతం అవ్వాలంటే ఆ మాత్రం చేయాలి కదా. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు మరియు ప్రోటీన్లు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. రోజుకు కనీసం 8 నుండి 10 గ్లాసుల నీరును త్రాగడం ద్వారా శరీరం హైడ్రేటెడ్గా ఉంటుంది. ప్రతిరోజు యోగా, జాగింగ్ లేదా తేలికపాటి వ్యాయామం చేయాలి. రాత్రి సమయంలో కనీసం 7 నుండి 8 గంటల వరకు ప్రశాంతమైన నిద్ర మనకు అవసరం. ఇక నూనె పదార్థాలు మరియు బయటి ఆహారానికి, జంక్ ఫుడ్కు దూరంగా ఉండడం చాలా వరకు మన ఆరోగ్యానికి ఉపయోగకరం. మరి ఇవన్నీ మనం పాటించినట్లయితే ఫిట్నెస్ మన సొంతం అవుతుంది కదా. మరి ఇవాళ ఫిట్నెస్ మంత్ర ఇది. మరి సాయం సమీరం కార్యక్రమంలో తరువాత మరొక చిత్రగీతం వింటారు. మురారి చిత్రం నుండి SPB చరణ్ హరిణి పాడిన పాట.

0: సాయం సమీరం కార్యక్రమంలో తరువాత వికాసం శీర్షికన ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి శ్రీమతి ఎస్ ప్రమీలా కుమారి గారిచ్చే వివరాలు వింటారు.
1: కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలలో ఒకటైన ప్రధానమంత్రి సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ఈ పథకం గురించి తెలుసుకుందాం. మన దేశంలో విద్యుత్ అవసరాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. అదే సమయంలో పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ కూడా మన ముందున్న ముఖ్యమైన బాధ్యతలే. ఈ రెండు అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రతిష్టాత్మక పథకమే ప్రధానమంత్రి సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. 2024 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 1 కోటి ఇళ్లపై రూఫ్టాప్ సోలార్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకానికి 75,021 కోట్ల రూపాయలు భారీ వ్యయం కేటాయించారు. ఈ పథకం కింద అర్హత కలిగిన నివాస గృహ వినియోగదారులు తమ ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం సబ్సిడీని అందిస్తుంది. 1 కిలోవాట్ వరకు 30,000 రూపాయలు, 2 కిలోవాట్ల వరకు 60,000 రూపాయలు, 3 కిలోవాట్ల వరకు గరిష్టంగా 78,000 రూపాయలు కేంద్ర ఆర్థిక సహాయం లభిస్తుంది. ఇంటి పైకప్పుపై సౌర విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడం ద్వారా కుటుంబాలు తమ విద్యుత్ అవసరాలని తామే తీర్చుకోవచ్చు. దీనివల్ల నెలవారీ విద్యుత్ బిల్లు గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. అదనంగా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును కూడా నిబంధనల ప్రకారం గ్రిడ్కు పంపే అవకాశం ఉంటుంది. ఈ పథకం ద్వారా ప్రభుత్వం నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందుబాటులోనికి తీసుకురావాలనే లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్తుంది. మధ్యతరగతి సాధారణ కుటుంబాలకు విద్యుత్ ఖర్చు తగ్గించుకోవడంలో ఈ పథకం ఉపయోగకరంగా ఉంటుంది. దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు ప్రధానమంత్రి సూర్యాఘర్ అధికారిక జాతీయ పోర్టల్లో నమోదు చేసుకుని తమ విద్యుత్ కనెక్షన్ వివరాలను సమర్పించాలి. డిస్కమ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రభుత్వం గుర్తించిన విక్రేత ద్వారా సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేయించుకోవాలి. ఇన్స్టాలేషన్, పరిశీలన, అవసరమైన మీటరింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత నిబంధనల ప్రకారం సబ్సిడీ లబ్ధిదారుడి ఖాతాకు అందుతుంది. సూర్యుడి నుండి లభించే శక్తి మనకు ఉచితంగా లభించే ప్రకృతి వరం. ఆ సౌరశక్తిని విద్యుత్తుగా మార్చుకుని మన ఇంటి అవసరాలను తీర్చుకోవడంతో పాటు విద్యుత్ ఖర్చును తగ్గించుకోవడం, పర్యావరణాన్ని పరిరక్షించడం, ఇవన్నీ ఒకేసారి సాధించడానికి ప్రధానమంత్రి సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ఒక మంచి అవకాశం. కాబట్టి సౌరశక్తిని స్వీకరిద్దాం, విద్యుత్ ఖర్చును తగ్గిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం, స్వచ్ఛమైన సుస్థిరమైన భారత నిర్మాణంలో భాగస్వాములవుదాం.
0: మీరింతవరకు సాయం సమీరం కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ప్రసార విశేషాలు. ఈ పూట ప్రసారాల్లో 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో వివిధ ఖరీఫ్ పంటలలో ఎరువుల యాజమాన్యం గురించి ప్రధాన శాస్త్రవేత్త ఏరువాక కేంద్రం రాజమహేంద్రవరం నుండి డాక్టర్ మానుకొండ శ్రీనివాస్ గారి ప్రసంగం ఉంటుంది. అనంతరం వ్యవసాయ సమాచారం ఉంటాయి. రాత్రి 7:45 స్వరమాలిక తెలుగు చిత్రగీతాలు. 8 సంస్కృత భాషా వైశిష్ట్యం డాక్టర్ దేవులపల్లి పద్మజ గారి సంస్కృత ప్రసంగం ఉంటుంది. రాత్రి 10 జాతీయ సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇవి ఈ పూట ప్రసార విశేషాలు. ఇక రేపటి ప్రసారాల్లో రేపు ఉదయం 6 దేశభక్తి గీతం స్వర్ణ భారతి బృందగానం, రచన శ్రీ పేరాల భారత శర్మ, సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్. 6:10 భక్తి రంజనీలో శ్రీ సూర్య అష్టోత్తర శతనామావళి, అనంతరం సన్నుతి గీతాలు ఉంటాయి. 6:30 చింతన శీర్షికన బైబుల్ సూక్తులు ఉంటాయి. వ్యాఖ్యాత రెవరెండ్ వరం ఇజ్రాయెల్ రాజ్ గారు. 6:35 పొలం పనుల్లో, పండ్ల తోటల్లో, బెట్ట పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు ఇచ్చే సూచనలు సలహాలు వింటారు. 7:15 ఈ మాసపు పాట చిన్ననాటి స్నేహితులం, రచన శ్రీ ఎస్టీజీవి వరదరాజు, సంగీతం డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు, గాయకులు శ్రీ అంగాడి శివప్రసాద్, శ్రీమతి మూల శ్రీలత. 7:20 ఉదయ సమీరాల్లో నేటి మాట శీర్షికన జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా చంద్రయాన్ 3 చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగడం గురించి కొన్ని వివరాలు. అనంతరం ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా కొన్ని వారి జీవిత విశేషాలు. తర్వాత రచయిత, పత్రికా రచయిత కులదీప్ నయ్యర్ గారి వర్ధంతి సందర్భంగా కొన్ని వారి జీవిత విశేషాలు ఉంటాయి. అనంతరం లేఖావళి. 8:30 నెల్లూరు జిల్లా సమాచార లేఖ ఉంటుంది. నిర్వహణ శ్రీ ఎస్ అమరనారాయణ. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ ఎస్ మునిరత్నం మరియు బృందంచే నాదస్వరం ఉంటుంది. శ్రీ ఆవులపాటి శరత్బాబు సహకార నాదస్వరం, శ్రీ ఎన్ కృష్ణమూర్తి ప్రత్యేక డోలీ కార్యక్రమం, ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. 9:35 పాటల పల్లకి. 10:30 ఆప్కి మన్పసంద్. 12:10 మధుమంజరి తెలుగు చిత్రగీతాలు ఉంటాయి. 12:40 భక్తి సంగీతంలో శ్రీమతి గార్లపాటి శేషకుమారి గారి భక్తి గీతాలు ఉంటాయి. శ్రీ హెచ్ రామచరణ్ వయోలిన్, శ్రీ పురాణం రవీంద్రుడు మృదంగం. 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో స్వీయ కవితలు ఉంటాయి. శ్రీమతి స్వరాజ్యం రమణమ్మ వారిచే. 2:31 బాలభారతి. విజ్ఞాన్ స్టీల్ సిటీ పబ్లిక్ స్కూల్ విద్యార్థుల కదంబ కార్యక్రమం ఉంటుంది. అనంతరం సాయంత్రం 5:00 యువవాణి, 5:30 సంధ్యారాగాలు, 6:10 తెలుగులో ప్రాంతీయవార్తలు, 6:30 సాయం సమీరం కార్యక్రమం, 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద సముద్రంలో డాల్ఫిన్లు మరియు తిమింగలాల లెక్కింపు ఉపయోగాల గురించి శాస్త్రవేత్త జీవీఏ ప్రసాద్ గారి ప్రసంగం ఉంటాయి. ప్రసార విశేషాలు విన్నారు. సమయం 7:05. తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. భారతదేశపు అత్యంత శక్తివంతమైన సాఫ్ట్ పవర్ రూపాల్లో సంగీతం ఒకటని, ఇది భాషలు సరిహద్దులను దాటి మైత్రిని అవగాహనను పెంపొందిస్తుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తూర్పు సరిహద్దుల్లోని భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పార్టీ కార్యక్రమాల్లో వందే మాతరం మొదటి రెండు చరణాలు మాత్రమే పాడాలన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ తెలిపారు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పుల్లెల గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీ జోడీ కాంస్య పతకం సాధించింది. భారతదేశపు అత్యంత శక్తివంతమైన సాఫ్ట్ పవర్ రూపాల్లో సంగీతం ఒకటని, ఇది భాషలు సరిహద్దులు దాటి మైత్రిని అవగాహనను పెంపొందిస్తోందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. న్యూఢిల్లీలో యువతను ఉద్దేశించి నిర్వహించిన వర్షాకాల సంగీత కార్యక్రమం మల్హార్ను ప్రారంభోత్సవంలో ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, దేశంలోని ప్రతి ప్రాంతానికి సంగీత సాంప్రదాయాలు శైలి ఉన్నప్పటికీ దేశాన్ని ఐక్యం చేసే బలమైన సూత్రాలలో సంగీతం ముఖ్యమైందన్నారు. సాంప్రదాయకంగా మల్హార్ రాగాలు వర్షాకాలంతో ముడిపడి ఉన్నాయని, మానసిక ఉల్లాసానికి సంకేతమని, మన సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమాజాల వద్దకు తీసుకువెళ్లాలంటూ యువతను ప్రోత్సహించారు. దేశ తూర్పు సరిహద్దుల్లోని భద్రతా ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు అధికారులతో సమావేశమయ్యారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా సిలిగురి శివార్లలోని సుకునా వద్ద పశ్చిమ బెంగాల్ కేంద్ర భద్రతా బలగాల సీనియర్ అధికారులతో ఈ సమావేశం నిర్వహించారు. చికెన్స్ నెక్ అని పిలిచే సిలిగురి కారిడార్లో భద్రతను బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. సరిహద్దు నిఘాను వేగవంతం చేయడం, కేంద్ర భద్రతా దళాలు, నిఘావర్గాలు, పరిపాలనా యంత్రాంగం మధ్య సమన్వయాన్ని మెరుగుపరిచేందుకు త్రిభుజ భద్రతా గ్రిడ్ కోసం కార్యాచరణ సిద్ధం చేయడంపై ఈ చర్చలు సాగాయి. సిలిగురిలోని సుకునా రిసోర్ట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సీనియర్ గూర్ఖా నాయకులతో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డార్జిలింగ్ లోక్సభ ఎంపీ రాజు బిస్టా మాట్లాడుతూ, గోర్ఖా నాయకులందరూ తమ సమస్యలు వివరించారన్నారు. సమస్యల పరిష్కారం కోసం బీఎస్ఎఫ్ మాజీ డైరెక్టర్, ఉప జాతీయ భద్రతా సలహాదారు పంకజ్ సింగ్ అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వందే మాతరం వారసత్వ గౌరవం పరిరక్షణకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఈరోజు తీర్మానాన్ని ఆమోదించింది. న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కొత్తగా నియమితులైన బీజేపీ జాతీయ నిర్వాహకుల సమావేశంలో ఈ తీర్మానాన్ని ఆమోదించారు. సోషల్ మీడియా పోస్టులో బీజేపీ అధ్యక్షులు నితిన్ నబీన్ మాట్లాడుతూ, పార్టీ కార్యక్రమాల్లో వందే మాతరం మొదటి రెండు చరణాలు మాత్రమే పాడాలన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. జాతీయ గేయాన్ని రాజకీయ మతపరమైన ఒత్తిళ్లకు తలొగ్గే ప్రతి ప్రయత్నాన్ని తిరస్కరిస్తామన్నారు. వందే మాతరం చరిత్ర, ప్రాముఖ్యత, ఘనమైన వారసత్వాన్ని దేశంలోని ప్రతి మూలకు తీసుకువెళ్లేందుకు దేశవ్యాప్త ప్రచారాన్ని చేపడతామన్నారు. వందే మాతరాన్ని భారతదేశ జాతీయ గేయంగా, భరతమాత పట్ల భక్తిభావం, స్వాతంత్ర్య సంగ్రామ మంత్రంగా బీజేపీ భావిస్తోందని పేర్కొన్నారు. వందే మాతరం గీతంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్త ప్రచారాన్ని చేపట్టనుంది. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మాట్లాడుతూ, కొత్తగా ఎన్నికైన పార్టీ జాతీయ నిర్వాహకుల మొదటి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జాతీయ గేయం వందే మాతరంలోని రెండు చరణాల తర్వాత ఆలాపనను నిలిపివేశారని బీజేపీ అధికార ప్రతినిధి తీవ్రంగా విమర్శించారు. వందే మాతరంలోని మొదటి రెండు పేరాలను మాత్రమే పాడాలంటూ 1937 అక్టోబర్లో చేసిన తీర్మానానికి అనుగుణంగా కాంగ్రెస్ ఇటీవల నిర్ణయం తీసుకుందన్నారు.
1: ఆజ్ ఇస్ ప్రస్తావ్ మే భారతీయ జనతా పార్టీ కే పదాధికారి కి బైఠక్ మే మాననీయ రాష్ట్రీయ అధ్యక్ష జీ నే నిర్దేశ్ దియే హై కి భారతీయ జనతా పార్టీ కా ప్రత్యేక్ కార్యకర్తా దేశ్ కే ప్రత్యేక్ గలీ నుక్కడ్ కోనే మే జాకర్ వందే మాతరం కా యశోగాన్ కరేగా. వందే మాతరం కే విషయ మే లోగో కో హమ్ బతాయేంగే. వందే మాతరం కో లేకర్ జిస్ ప్రకార్ కి కుల్చిత్ రాజనీతి కాంగ్రెస్ పార్టీ కర్ రహీ హై ఉస్కో లేకర్ హమ్ ఆందోళన్ ఖడా కరేంగే.
0: విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ రష్యాలో రేపటి నుంచి రెండు రోజుల పాటు అధికారిక పర్యటనను ప్రారంభించనున్నారు. వాణిజ్య, ఆర్థిక, సాంకేతిక, సాంస్కృతిక సహకారంపై జరిగే 27వ భారత్ రష్యా అంతర్ప్రభుత్వ కమిషన్ సమావేశానికి కేంద్ర మంత్రి సహా అధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటనలో డాక్టర్ జైశంకర్ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ

0: లావ్రోవ్తో సమావేశమవుతారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా యువత సేవా కార్యక్రమాలు చేసేలా ప్రోత్సహించడానికి భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు సేవా సంకల్ప అభియాన్ను నిర్వహించనుంది. ఈ సందర్భంగా న్యూఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావడే మాట్లాడుతూ, ఈ ప్రచారం 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసి 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించబడుతోందని తెలిపారు.
1: సేవా సేతు అభియాన్ కే తహత్ 15 దిన్ కే లియే బ్లాక్ లెవల్ పర్ హర్ యోజనా కే సంబంధిత డిపార్ట్మెంట్ కే ఆవశ్యక కాగదాత్ కో లేకర్ వహాన్ లోగ్ ఉపస్థిత రహే తో ఆప్ వహాన్ ఆయియే ఫార్మ్ భరియే ఆప్కా నామ్ ఆయుష్మాన్ మే యాడ్ హో జాయేగా. ఐసే సర్కార్ కే అలగ్ అలగ్ భిన్న భిన్న జో యోజనాయే హై జిస్కా లాభ్ సభీ లోగో తక్ పహుంచనా హై తో ఉన్కో యే మౌకా హోగా కి ఉన్కే బ్లాక్ స్తర పర్ సేవా సేతు అభియాన్ కా ఏక్ అప్నా అలగ్ కార్యక్రమ్ ఉస్ దరమియాన్ హోగా ఉస్మే వో ఇస్ మౌకే కా లాభ్ లేతే హువే అప్నే ఆప్ కో ఇస్ యోజనా మే జోడ్ సక్తే హై.
0: సమాధాన్ సమారోహంలో భాగంగా నిర్వహిస్తున్న 3 రోజుల ప్రత్యేక లోక్ అదాలత్లో సుప్రీంకోర్టు తొలిరోజే 400 కంటే ఎక్కువ కేసులు పరిష్కరించింది. అత్యున్నత న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్న వివాహ ఆస్తి వివాదాలు, మోటారు వాహన ప్రమాద పరిహార క్లెయిమ్స్, భూసేకరణ పరిహారం అంశాలు, పన్ను వివాదాలు, అలాగే సర్వీస్ కార్మిక రంగానికి సంబంధించిన కేసులు ఈ పరిష్కారాల పరిధిలోకి వచ్చాయి. 16 ప్రత్యేక లోక్ అదాలత్ బెంచ్ల ముందు 600కు పైగా కేసులు విచారణకు వచ్చాయి. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పుల్లెల గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీ జోడీ కాంస్య పతకం సాధించింది. ఈరోజు జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్స్లో చైనాకు చెందిన లియూ షెంగ్షు టాన్ నింగో జోడీతో 21-18, 13-21, 8-21 తేడాతో పరాజయం పాలైంది. తొలి గేమ్లో ఆరంభంలో ఆధిక్యం సాధించి ఆ తర్వాత 16-18తో వెనుకబడినప్పటికీ పుంజుకొని ఈ గేమ్ను గెలుచుకున్నారు. అయితే రెండో గేమ్లో 11-10 తేడాతో నిలిచిన చైనా ద్వయం వేగం పెంచడంతో చేజార్చుకుంది. ఇక నిర్ణయాత్మక 3 గేమ్లో చైనా జోడీ సంపూర్ణ ఆధిక్యం ప్రదర్శించడంతో భారత జంట పోటీ ఇవ్వలేక కాంస్యంతో సరిపెట్టుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ప్రత్యేక యుఎస్ డాలర్ భారత రూపాయి ఫారెక్స్ స్వాప్ సౌకర్యం ద్వారా 2026 ఆగస్టు 21 నాటికి 7,285 కోట్ల యుఎస్ డాలర్స్ విదేశీ మార్గద్రవ్యం వచ్చిందని తెలిపింది. ఈ నిధులలో ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ డిపాజిట్లు అత్యధికంగా 6,540 కోట్లు డాలర్స్గా ఉన్నాయి. బలహీనపడుతున్న రూపాయి నేపథ్యంలో డాలర్స్ రాకను పెంచడానికి ఆర్బీఐ 2026 జూన్ 8న ఎఫ్సీఎన్ఆర్బీ డిపాజిట్లు, ఈసీబీ, ఐఎఫ్సీబీ నిధులను కవర్ చేస్తూ స్వాప్ సౌకర్యాన్ని ప్రారంభించింది. కెనడాకు చెందిన 20 బిలియన్ డాలర్స్ విలువైన ఉత్పత్తులపై అమెరికా 50% వరకు సుంకాలు విధించింది. ఈ సుంకాలు ఈరోజు తెల్లవారుజాము నుంచి అమల్లోకి వచ్చాయి. మిత్రదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి జరిగిన చర్చలు విఫలం కావడంతో తాము కూడా ప్రతీకార చర్యలు చేపడతామంటూ కెనడా ప్రకటించింది. ఉక్రెయిన్లో రష్యా జరిపిన డ్రోన్ క్షిపణి దాడుల్లో 2 వ్యక్తులు మరణించారు. మధ్య ఉక్రెయిన్లోని షాపింగ్ సెంటర్పై రష్యా జరిపిన దాడిలో 16 మంది మరణించి 130 మంది గాయపడిన మరుసటి రోజే ఈ దాడులు జరిగాయని అధికారులు తెలిపారు. తమ దళాలు లోకోమోటివ్ డిపోను ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. పెరుగుతున్న స్వదేశీ రక్షణ తయారీ వ్యవస్థ బలానికి నిదర్శనంగా కొచ్చికి చెందిన కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ 3వ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ మ్యాంగ్రోల్ను భారత నౌకాదళానికి అందజేసింది. ఈ నౌకలో 80%కి పైగా స్వదేశీ సాంకేతికత ఉన్నట్లు రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. ఇది నీటి అడుగున నిఘా, తీర ప్రాంత జలాల్లో జలాంతర్గామి కార్యకలాపాలు నిరోధించడంలో మైన్ వార్ఫేర్ సామర్థ్యాలను కలిగి ఉంది. శాశ్వత శాంతి ఒప్పందం లేకుండానే 60 రోజుల అమెరికా ఇరాన్ అవగాహన ఒప్పందం ఈ వారంతో ముగియనుంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు గత 4 వారాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. వాషింగ్టన్ తమ డిమాండ్స్ను తీర్చేంతవరకు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ జలసంధిని మూసివేసి ఉంచుతామని ఇరాన్ స్పష్టం చేయడంతో ఆ ప్రాంతంలో అమెరికా నౌకాదళ దిగ్బంధనం కొనసాగుతోంది. ఇరాన్ దాని భాగస్వామ్య దేశాలపై మరింత కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. పాకిస్తాన్లో మైనార్టీల పట్ల తీవ్ర వివక్ష దాడులు కొనసాగుతున్నాయి. మైనార్టీ వ్యవహారాల మొదటి క్యాథలిక్ ఫెడరల్ మంత్రి, మత స్వేచ్ఛా ప్రతిపాదకుడు షాబాజ్ భట్టి హత్య జరిగి 15 ఏళ్లు పూర్తవుతున్న క్రిస్టియన్లు, హిందువులు, అహ్మదీలతో సహా ఇతర మైనార్టీ వర్గాలపై అణచివేత ఆగడం లేదు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్ర

0: ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
2: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं, अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं, क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
2: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा,
3: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
2: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
3: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
2: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
4: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో వివిధ ఖరీఫ్ పంటల్లో ఎరువుల యాజమాన్యం అనే అంశం గురించి రాజమహేంద్రవరం ఎరువక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మానుకొండ శ్రీనివాస్ గారు అందించే వివరాలు వింటారు.
5: ఆధునిక వ్యవసాయంలో ఖరీఫ్ పంటల్లో అధికోత్పత్తి సాధించాలంటే తప్పనిసరిగా పంటకు కావలసిన పోషకాలను సకాలంలో సక్రమంగా అందించడం అనేది కీలకమైన అంశం. నత్రజనిని ఎక్కువగా వాడి భాస్వరం పొటాషియంలను సరైన మోతాదులో వాడకపోతే చీడపీడలు ఉధృతి పెరిగి గింజలు సరిగా ఏర్పడక దిగుబడులు తగ్గడంతో పాటు పంట నాణ్యత కూడా లోపిస్తుంది. అంతేకాకుండా కేవలం రసాయనిక ఎరువుల మీదనే ఆధారపడకుండా వీలైనంత వరకు 20-50% వరకు సేంద్రీయ ఎరువులను రసాయనిక ఎరువులతో కలిపి వాడుకోవడం వలన భూసారం అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ఖరీఫ్లో సాగు చేసే పంటలకు సాధారణంగా నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి ముఖ్య పోషక పదార్థాలతో పాటు జింకు, ఇనుము, మాంగనీసు వంటి సూక్ష్మ పోషక పదార్థాలు కూడా భూసారాన్ని బట్టి అవసరమవుతాయి. ఆర్థిక స్తోమత, అవగాహన రాహిత్యం వలన సగటు రైతులు ఏవో 1-2 పోషకాల సమతుల్యం లోపించడం వలన దిగుబడులు తగ్గుతున్నాయి. ఖరీఫ్లో పండించే ప్రధాన పంటల్లో ఎరువుల యాజమాన్యం ఏ రకంగా చేసుకోవాలి, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తీసుకుందాం.
4: వరి సాగులో పోషక యాజమాన్యం గురించి కొన్ని వివరాలను మనకు ఈ విధంగా తెలియజేస్తున్నారు.
5: ముఖ్యంగా మన ప్రధాన పంట అయిన వరి తీసుకున్నట్లయితే, నారుమడిలో తీసుకున్నాం అనుకోండి, నారుమడిలో ప్రతి 200 చదరపు మీటర్లు అంటే ప్రతి 5 సెంట్లకి 2 కిలోల నత్రజని, అంటే 1 కిలో విత్తనం చల్లే ముందు మరో కిలో విత్తనం చల్లిన 12-14 రోజుల్లోపు వేసుకోవాలి. అదేవిధంగా 1 కిలో భాస్వరం మరియు 1 కిలో పొటాషియం ఇచ్చే ఎరువులను దుక్కులోనే వేసుకోవాలి. నారుమడిలో గనక జింకు లోప నివారణ కోసం మనం చూసుకున్నట్లయితే 1 లీటర్ నీటికి 2 గ్రాములు జింక్ సల్ఫేట్ని కలిపి నారు బాగా తడిచేలా పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా మెట నారుమల్లో గనక ఇనుపు దాత లోపం కనిపిస్తే గనక అలాంటప్పుడు 20 గ్రాముల అన్నబేదిని 2 గ్రాముల నిమ్మ ఉప్పును కలిపి 1 లీటర్ నీటికి కలిపి చేనంతా తడిచేలాగా బాగా పిచికారీ చేసుకోవాలి. వరి ప్రధాన పొలంలో ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్లయితే

ఖరీఫ్లో అంటే సార్వాలో ఎకరాకు 36 24 24 అంటే 36 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 24 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను మనం వేసుకోవాలి. మొత్తం భాస్వరం ఎరువును ఆఖరిదమ్ములోనే వేయాలి. సాధారణంగా వేయవలసిన నత్రజనిలో 1/3 దమ్ములోని, రెండోది పిలక తొడిగే దశలోను, మూడోది

0: వీటన్నిటిని తీసివేసి బురద పదంలో మాత్రమే నత్రజనిచ్చే ఎరువులను చల్లి తర్వాత 48 గంటల తర్వాత మరలా నీరు పెట్టుకోవాలి. తేలికపాటి నేలలు, ఇసుక నేలల్లో నత్రజనిని పైపాటిగా 2 సార్లు బదులు 3 నుంచి 4 దఫాలుగా వేసుకోవచ్చు. ఎన్ని దఫాలు వేసినా కానీ మొత్తం పైపాటి నత్రజనిని పిలక దశ నుంచి చిరుపట దశలోనే పూర్తి చేయాలి. వరిలో దిగుబడులు తగ్గకుండా భూసారాన్ని పెంచడానికి 25 నుంచి 50% నత్రజనిని సేంద్రీయ ఎరువు రూపంలో కానీ జీవన ఎరువు రూపంలో అందించడం వల్ల పైరుకి ఎక్కువ దిగుబడి రావడంతో పాటు మంచి నాణ్యమైన పంటను మనం తీసుకోవచ్చు.
1: మొక్కజొన్నలో ఎరువుల యాజమాన్యం గురించి కొన్ని వివరాలు విందాం.
0: ప్రధాన పంట ఇంకోటి చూసుకున్నట్లయితే మొక్కజొన్న. మొక్కజొన్న ఎరువులను బాగా సద్వినియోగం చేసుకుంటుంది. ఎరువు ఇరిగిపోవడం కానీ ఇంకిపోవడం కానీ జరిగే నష్టాన్ని అతి స్వల్పంగా ఈ మొక్కజొన్న పంటలో మనం చూడవచ్చు. కావున భూసార పరీక్షను అనుసరించి నిర్దేశించిన మోతాదులో ఎరువులు వేసుకోవడం వల్ల రైతులు ఎరువులపై పెట్టే అనవసర ఖర్చును తగ్గించుకోవచ్చు. మొక్కజొన్న ఖరీఫ్లో ఎకరాకు 80 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరం మరియు 20 కిలోల పొటాషియం ఇచ్చిన ఎరువులను వేసుకోవాలి. వర్షాధారపు పంటకైతే నత్రజని ఎరువులను 1/3 వంతు విత్తేటప్పుడు, 1/3 వంతు 30-35 రోజుల మధ్య, మిగిలినది 1/3 వంతు 50-55 రోజుల మధ్య వేసుకోవాలి. అదే నీటిపారుదల కింద మొక్కజొన్న సాగు చేసుకున్నట్లయితే నత్రజని ఎరువుని 4 సంభాగాలు చేసుకుని 1/4 వంతు విత్తేటప్పుడు, 1/4 వంతు 25-30 రోజుల మధ్య, మరలా 1/4 వంతు 45-50 రోజుల మధ్య, మిగిలిన లాస్ట్ పావు వంతు ఏదైతే ఉంటుందో అది 60-65 రోజుల మధ్య వేసుకోవాలి. మొత్తం భాస్వరం ఎరువును విత్తే సమయంలోనే వేయాలి. పొటాషియం ఎరువును బరువు నేలలో అయితే మొత్తం ఆఖరి దిక్కులోని, అదే తేలికపాటి నేల అనుకోండి, సగం విత్తే సమయంలోనూ మిగతా సగం విత్తిన 60-65 రోజుల మధ్య వేసుకోవాలి. దీనితో పాటు మొక్కజొన్నలో ప్రధానంగా జింక్ లోపం కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ను కనీసం 3 పంటలకు ఒకసారి దుక్కులో వేసుకోవాలి.
1: జొన్న పంటలో ఎరువుల సిఫార్సుల గురించి కొన్ని వివరాలు.
0: ఇక మనకి మరొక పంట జొన్న. ఖరీఫ్లో జొన్న తక్కువ వర్షపాతం ఉండి ఎర్ర చలక నేలల ప్రాంతాల్లో సాగు చేసుకోవచ్చు. పశువులేరు ఎకరానికి 4 టన్నులు వేసి ఆఖరు దుక్కులో బాగా కలిగి దున్నుకోవాలి. ఎకరాకు నీటిపారుదల కింద జొన్న సాగు చేస్తే కనుక 32-40 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను వేసుకోవాలి. అదే వర్షాధారంగా జొన్న సాగు చేస్తున్నాం అనుకోండి, 24-32 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను వేయాలి. నత్రజని ఎరువును 2 సమదఫాలుగా విత్తేటప్పుడు, అదేవిధంగా మోకాలెత్తు అంటే మోకాలెత్తులో పైరు ఉన్నప్పుడు ఆ దశలో వేసుకోవాలి. భాస్వరం పొటాషియం ఎరువులను విత్తే సమయంలోనే వేసుకోవాలి.
1: సజ్జ సాగులో పోషక యాజమాన్యం గురించి విందాం.
0: అంతేకాకుండా మనకి జొన్నతో పాటు సజ్జ సాగు చేయడం అనేది కూడా ఈ ఖరీఫ్ సీజన్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. ఇది ఈ జొన్న అనేది తక్కువ వర్షపాతం కలిగి ఉండి తేలికపాటి నేలలో సాగు చేసుకోవడానికి, ముఖ్యంగా నీరు ఇంకి మురుగునీటి సౌకర్యం గల నేలలో ఈ జొన్న అనేది బాగా సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి కూడా పశువుల ఎరువును ఎకరానికి 4 టన్నులు ఆఖరి దుక్కులోనే వేయాలి. నీటిపారుదల కింద సాగు చేసుకున్నట్లయితే 32 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులు వేసుకోవాలి. అదే వర్షాధార పంట కింద వేసుకున్నట్లయితే 24 కిలోల నత్రజని, 12 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను వేసుకోవడం వల్ల మనం సజ్జలో మంచి దిగుబడి తీయవచ్చు. నత్రజనిని 2 దఫాలుగా వేసుకోవాల్సి ఉంటుంది. అది విత్తేటప్పుడు ఒకటి, మోకాలెత్తు అంటే పైరు దశలో ఉన్నప్పుడు ఒకటి వేసుకోవాలి. మొత్తం భాస్వరం పొటాషియం విత్తే సమయంలోనే వేసుకోవాలి.
1: రాగి సాగులో పోషక యాజమాన్యం గురించి కొన్ని వివరాలు విందాం.
0: అంతేకాకుండా మన ఉత్తర కోస్తా లాంటి ప్రాంతాల్లో ముఖ్యంగా రాగి సాగు అనేది కూడా ఎక్కువ ఖరీఫ్ సీజన్లో వేస్తూ ఉంటాం. ఖరీఫ్లో జూలై ఆగస్టు మాసాల్లో తక్కువ వర్షపాతం ఉండి ఏజెన్సీ ప్రాంతాల్లో కానీ ప్లెయిన్ ఏరియాలో కానీ తేలిక రకం నుంచి ఇసుక నెలలోనూ, అదేవిధంగా బరువైన నెలలో కూడా నీరు ఇంకి మురికినీటి సౌకర్యం గల నెలలో రాగి అనేది సాగు చేసుకోవచ్చు. రాగిని నారుమడి వేసుకుని ప్రధాన పొలంలో నాట్లు వేసుకోవడం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి 5 సెంట్ల నారుమడికి ఎకరాకు 640 గ్రాముల నత్రజని, 640 గ్రాముల భాస్వరం, 480 గ్రాముల పొటాషియం ఇచ్చే ఎరువులను వేసుకోవాలి. దానితోపాటు ప్రధాన పొలంలో పశువుల ఎరువును ఎకరానికి 4 టన్నులు వేసి ఆఖరి దుక్కులో కలిగి దున్నుకోవాలి. అంతేకాకుండా ఎకరాకు పంటకు 24 కిలోల నత్రజని, 12 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాషియం ఇచ్చిన ఎరువులను వేసుకోవాలి. నత్రజని ఎరువును 2 దఫాలుగా విత్తేటప్పుడు మరియు విత్తిన 30 రోజులకు పిలక దశలో వేసుకోవాలి. భాస్వరం పొటాషియం ఎరువులను విత్తే సమయంలోనే వేసుకోవాలి. ఆఖరి దిక్కులో ఈ పోషకాలతో పాటు 20 కిలోల జింక్ సల్ఫేట్ను కూడా ఎకరా

0: వెనక్కి వేసుకోవడం వల్ల అధిక దిగుబడులు పొందే అవకాశం ఎక్కువ ఉంటుంది.
1: కంది పంటలో ఎరువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
0: పప్పు ధాన్య పంటలు ఖరీఫ్లో సాగు చేసే వాటి గురించి తెలుసుకుందాం. కంది సాగులో ముఖ్యంగా ఖరీఫ్లో సాగు చేసేటప్పుడు జూలై ఆగస్టు మాసాల్లో తక్కువ వర్షపాతం ఉండి తేలిక రకం ఇసుక నేలల్లోనూ మరియు బరువైన నేలల్లోనూ ఇది సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే నీటిపారుదల సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో మురుగునీరు పోయేలాగా ఉన్న నేలలు అయితే అత్యంత అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా పశువుల ఎరువు ఎకరానికి 2 టన్నులు వేసి ఆఖరి దుక్కులో కలిగి దున్నుకోవాలి. అదేవిధంగా దీనికి ఎకరాకు 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాషియం ఎరువులను వేసుకోవాలి. నత్రజని ఎరువును 2 సమదఫాలుగా విత్తేటప్పుడు మరియు విత్తిన 30 రోజుల దశలో వేసుకోవాలి. భాస్వరం పొటాషియం ఎరువును విత్తే సమయంలోనే వేసుకోవాలి.
1: పెసర మినుము పంటల్లో ఎరువుల వివరాల గురించి తెలుసుకుందాం.
0: ఈ కందితో పాటు పెసర మినుము అనేది కూడా ఖరీఫ్లో సాగు చేస్తూ ఉంటాం. ఇది కూడా మనకు ఆల్మోస్ట్ జూలై ఆగస్టు మాసాల్లో, అదేవిధంగా కంటిన్యూసీ క్రాప్ కింద సెప్టెంబర్ మాసంలో కూడా విత్తడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీంట్లో కూడా సాధ్యమైనంత వరకు చౌడు నేలలు, మురుగు నిలిచే నేలల్లో కాకుండా మిగతా అన్ని నేలల్లోనూ ఈ మినుము పెసర అనేది సాగు చేసుకోవచ్చు. దీనికి ఏంటంటే పశువులు ఎరువు ఎకరానికి 2 టన్నులు వేసి ఆఖరి దుక్కులో కలిగి దున్నుకోవాలి. ఎకరా పంటకు 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాషియం ఎరువులను వేసుకోవాలి. అంతేకాకుండా నత్రజని ఎరువును 2 సమదఫాలుగా విత్తేటప్పుడు నాటిన 30 రోజుల దశల్లో వేసుకోవాలి. భాస్వరం పొటాషియం ఎరువులను విత్తే సమయంలోనే వేసుకోవాలి.
1: వేరుశనగ పంటలో ఎరువుల గురించి కొన్ని వివరాలు.
0: అంతేకాకుండా మరొక పంట ఉత్తర కోస్తా జిల్లాలో కానీ రాయలసీమ ప్రాంతాల్లో ప్రాచుర్యంలో ఉన్న ప్రాంతం ఏంటంటే ముఖ్యంగా వేరుశనగ. వేరుశనగ కూడా సాధ్యమైనంత వరకు చెలక మరియు ఎర్రగలప నేలలు బాగా అనుకూలం ఉంటాయి. కాబట్టి ఇసుకతో కూడిన ఏదైతే ఎర్రగలప నేలలు ఉంటాయో వాటిల్లో జూలై ఆగస్టు మాసాల్లో వేసుకోవచ్చు. నీరు ఇంకి మురికి నీటి సౌకర్యం గల నేలలు ఏవైతే ఉంటాయో వాటిల్లో సాగు చేసుకోవచ్చు. కానీ వేరుశనగ సాగు అనేది చౌడు నేలలు, మురుగు నీరు నిలబడే నేలలు ఏవైతే ఉంటాయో దానికి మాత్రం పనికిరాదు. అదేవిధంగా ఎక్కువ హెవీగా అంటే బరువైన నేలల్లో కూడా వేరుశనగ వేసుకోకూడదు అనేది ఒక మంచి నేలల స్వభావాన్ని బట్టి చూసుకోవాలి. దీనికి పశువుల ఎరువు ఎకరానికి 4 నుంచి 5 టన్నులు వేసి ఆఖరి దుక్కులో కలిగి దున్నుకోవాలి. నీటిపారుదల కింద వేరుశనగ సాగు చేయగలిగితే 12 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాషియం ఎరువులను వేసుకోవాలి. అదేవిధంగా వర్షాధార పంట కింద వేరుశనగ సాగు చేసినట్లయితే 8 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను వేసుకోవాలి. నత్రజని ఎరువును 2 సమదఫాలుగా చేసుకుని విత్తేటప్పుడు అదేవిధంగా పైరు పోత దశలో వేయాలి. భాస్వరం పొటాష్ ఎరువులను మాత్రం విత్తే సమయంలోనే వేసుకోవాలి. వీటితో పాటు వేరుశనగకి జిప్సం ఎరువు అనేది చాలా ముఖ్యం. జిప్సం ఎరువును ఎకరానికి 200 కిలోలు 2 సమదఫాలుగా చేసుకొని పంట గరిష్ట పూత దశలో అనగా 30-35 రోజులప్పుడు లేదంటే 35 నుంచి 40 రోజులప్పుడు రకానుబట్టి రెండోసారి కలుపు తీసే ముందు వేసుకున్నట్లయితే ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. వీటితో పాటు జింక్ లోప నివారణకు జింక్ సల్ఫేటు 2 గ్రాములు పిచికారీ చేసుకోవడం కానీ లేదంటే ఎకరానికి 20 గ్రాముల జింక్ సల్ఫేట్ను ఆఖరి దుక్కులో వేసుకున్నట్లయితే అధిక దిగుబడులు సాధించవచ్చు.
1: నువ్వుల పంటలో ఎరువుల గురించి కొన్ని వివరాలు విందాం.
0: ఇక మరొక నూనె గింజ పంట కింద మనం మాట్లాడుకున్నది నువ్వు పంట. నువ్వు పంటకి ఆఖరి దిక్కులో ఎకరానికి 4 టన్నుల పశువుల ఎరువు, పంటకాలం మొత్తం మీద 16 కిలోల నత్రజని, 8 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాషియం ఎరువులను వేసుకోవాలి. పొటాషియం భాస్వరాన్ని ఒకేసారి విత్తనాలను విత్తటకు ముందే చల్లుకోవాలి. నత్రజనిని మాత్రం 3 దఫాలుగా, మొదటి దఫ 3వ వంతు విత్తనం విత్తేటప్పుడు, 2వ దఫ విత్తనం 30 రోజులకు, 3వ 3వ దఫ విత్తనం విత్తన 40 రోజులకు వేసుకోవడం వల్ల నువ్వు పంటలో మనం ఎక్కువ దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది.
1: ప్రతి పంటలో ఎరువుల యాజమాన్యం గురించి కొన్ని వివరాలు విందాం.
0: ఇవే కాకుండా మనం ప్రధానంగా ప్రతి చెరుకు వంటి కమర్షియల్ క్రాపు

0: సాధారణ రకాలైతే సిఫార్సు చేసిన నత్రజని మరియు పొటాషులను 3 సంభాగాలుగా చేసుకొని విత్తిన 30 రోజులకు 60 రోజులకు 90 రోజులకు మొక్కల మొదల్లో 7 నుంచి 10 సెంటీమీటర్ల దూరంలో పాదులు తీసి వేసుకోవాలి. అదే బీటీ హైబ్రిడ్ లాంటివి ఉన్నాయనుకోండి, వాటి సిఫార్సు చేసిన నత్రజనిని మరియు పొటాష్ను 4 సమభాగాలుగా చేసుకొని విత్తిన 20, 40, 60, 80 రోజులకు మొక్కల మొదల దగ్గర పాదులు తీసుకుని వేసుకోవాలి. ఎక్కువ కాలం పత్తి సాగు చేస్తున్న భూముల్లో, ప్రత్యేకంగా వేరుకులు తెగిలే ఆశించే భూముల్లో మాత్రం పంట మార్పిడితో పాటు ఎకరాకు 200 కిలోల వేపపిండిని 2-3 సంవత్సరాలకు ఒకసారినే వేసుకోవాలి. అంతేకాకుండా ప్రధానంగా మెగ్నీషియం అనేది కూడా పత్తిలో లోప లక్షణాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మెగ్నీషియం లోప నివారణకు గాను లీటర్ నీటికి 10 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ను వారం 10 రోజుల వ్యవధిలో పైరు వేసిన 45 మరియు 75 రోజులప్పుడు 2 సార్లు పిచికారి చేయవలసిన అవసరం ఉంటుంది. రైతు సోదరులు వాతావరణ పరిస్థితులను బట్టి సాధ్యమైనంత వరకు ఎరువులను సకాలంలో సరైన పద్ధతిలో మొక్కలకు అందించడం వలన ఎరువుల వినియోగ సామర్థ్యం పెరిగి ఖరీఫ్ పంటల్లో అధిక దిగుబడులు సాధించవచ్చు.
1: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో వివిధ ఖరీఫ్ పంటల్లో ఎరువుల యాజమాన్యం అనే అంశం గురించి రాజమహేంద్రవరం ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మానుకొండ శ్రీనివాస్ గారు అందించిన వివరాలు విన్నారు.
2: అపనా, మన రంగన్న తోటలో కొబ్బరి మొక్కలు చూసావా? 2-3 అయితే ఎట్లున్నాయో తెలుసా?
3: ఏమైంది?
2: ముందేమోనంట పంకకారిందంట, తర్వాతేమోని ఆకులన్నీ పోయి అసలు ఒక్కొక్క చెట్టు ఎట్టుందనుకుంటున్నావు, పెన్సిల్లాగుందప్పన్నా. అసలు ఇలా అయితే మనకు ఆదాయం ఎట్లా? అసలు మొత్తం పోద్దుగా అప్పన్నా.
3: ఓహో, అదేలే, మొదట్లో గమనించుండడు, కాండం మీద అంతా అక్కడక్కడ ఈ బంకకారి ఉంటది.
2: కారిందంట?
3: అది గానోడర్మా అనే ఒక రకమైన శిలీంద్ర జబ్బు. దీనికి మనకున్నటువంటి ఒకే ఒక మార్గం ట్రైకోడర్మా విరిడి. ట్రైకోడర్మా విరిడిని తెచ్చి భూమిలో చుట్టూ గనక కలిపినట్లయితే కనీసం రోగరా నాటికి రాకుండా చూసుకోవచ్చు.
2: అయితే ట్రైకోడర్మా వేసుకున్నట్లయితే మనం దీన్ని నివారించవచ్చు అంటాం.
1: ఇప్పుడు ఒక జానపద గీతం విందామా?

0: అప్పనా, ఇప్పుడు నాకు పెద్ద సమస్య వచ్చి పడింది.
1: ఏంది చిటమా?
0: నారుకుళ్ళు, వేరుకుళ్ళు, కాండంకుళ్ళు, ఈ తెగుళ్లతోటి నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. నాకన్నిటికీ ఒక మార్గం చెప్పు.
1: ఖచ్చితంగా చెప్తా, ఒక మంచి మార్గం ఉంది, వింటావా? ట్రైకోడర్మా విరిడి అనేటువంటి జీవ శిలీంద్ర నాశం తెచ్చుకొని ఒక కేజీ విత్తనానికి 8 నుంచి 10 గ్రాములతో విత్తనం శుద్ధి చేసుకో. అలాగే 2 కిలోలు తెచ్చుకొని 100 కిలోల పశువుల పెండ ఒక 5 కిలోలు వేపపిండితో కలిపి 1 వారం 10 రోజులు బాగా మాగబెడితే దాన్ని తీసుకెళ్లి భూమిలో కలిపేవనుకో. ఎకరా భూమిలో లోపల ఉన్నటువంటి రోగాలు కలిగించే సూక్ష్మజీవులన్నీ ఈ బూజులన్నీ చచ్చిపోతాయి.
0: అంటే ఇప్పుడు నాకు ఈ వేరుకుళ్ళు, కాండంకుళ్ళు ఇవన్నీ పోతాయి అంటావు? అయితే అలాగే చేస్తా అప్పన్న.
1: ఖచ్చితంగా చెయ్యి.
2: ఇప్పుడు వ్యవసాయ సమాచారం వింటారు. కొర్రలతో విలువ ఆధారిత ఉత్పత్తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొర్రలతో విలువ ఆధారిత ఉత్పత్తులు అంటే కొర్రలను ముడిధాన్యంగా మాత్రమే కాకుండా వాటితో వివిధ ఆహార పదార్థాలను మనం తయారు చేసుకోవచ్చు. వాటిలో ముఖ్యంగా కొర్ర కొబ్బరి అన్నం ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కొబ్బరి తురుము 1 కప్పు, కొత్తిమీర తరుగు 2 చెంచాలు, ఉప్పు రుచికి సరిపడినంత వేసుకుంటే సరిపోతుంది. తాలింపు వేసుకోవడానికి సరిపడినంత నూనె వేసుకోవాలి. దీనిలో కావలసిన పోపు దినుసులు, జీలకర్ర 1 స్పూను, శనగపప్పు 2 చెంచాలు, మినపప్పు 1 చెంచా, అల్లం తరుగు 1/2 చెంచా, పచ్చిమిర్చి తరుగు 1/2 చెంచా, ఎండుమిర్చి 2, కరివేపాకు 1 రెమ్మ సరిపోతుంది. జీడిపప్పు 5 నుంచి 10 పప్పులు సరిపోతాయి. తయారు చేసే విధానం, కొర్ర బియ్యం 2 గంటలు నానబెట్టుకుని పొడి పొడిగా అన్నంలాగా వండుకొని వెడల్పాటి పళ్ళెంలో చల్లార్చుకొని పెట్టుకోవాలి. జీలకర్ర, పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు, శనగపప్పు, మినపప్పు, జీడిపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని దోరగా వేయించుకోవాలి. తర్వాత దీనికి కొబ్బరి తురుము చేర్చుకొని 2 నిమిషాలు వేగిన తర్వాత కొర్ర అన్నం తగినంత ఉప్పు వేసుకుని కొత్తిమీర చల్లుకుంటే కొబ్బరి అన్నం తయారైనట్లే. కొర్ర పులిహోర ఏ విధంగా తయారు చేసుకోవాలంటే, కొర్ర బియ్యం 1 కప్పు, నీరు మనకి ఎసరుకు సరిపడా నీరు పోసుకోవాలి, నిమ్మరసం బియ్యానికి తగినంత వేసుకోవాలి, నూనె తగినంత, ఉప్పు రుచికి సరిపడా, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పల్లీలు, తాలింపు వేసుకోవడానికి సరిపడినంత నూనె వేసుకోవాలి. తయారు చేసే విధానం, కొర్ర బియ్యంలో ఎసరు పోసుకుని కుక్కర్లో అన్నంలాగా వండుకోవాలి. కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పల్లీలు నూనెలో అంటే తాలింపు వేసుకోవాలి. నిమ్మరసము, ఉప్పు ఉడకపెట్టిన అన్నానికి కలుపుకొని తాలింపులో వేసి పులిహారలా కలుపుకుంటే కొర్ర పులిహార తయారైనట్లే. కొర్ర ఇడ్లీలు ఏ విధంగా తయారు చేసుకోవాలంటే, కొర్ర బియ్యం 3 కప్పులు, మినపప్పు 1 కప్పు, మెంతులు 1 టేబుల్ స్పూను, ఉప్పు రుచికి సరిపడినంత. తయారు చేసుకునే విధానం, కొర్ర బియ్యం, మినపప్పు

ఉప్పు వేరువేరుగా 8 నుంచి 10 గంటల వరకు నానబెట్టుకుని మెంతులు చేర్చి వీటిని విడివిడిగా రుబ్బుకోవాలి. వీటికి ఉప్పు కలుపుకొని ఇడ్లీ పిండిలాగా బాగా కలుపుకోవాలి. 6 నుంచి 8 గంటల పాటు పులియబెడితే తర్వాత ఇడ్లీను చేసుకోవచ్చు. కొర్ర పాయసం ఎలా చేసుకోవాలంటే, కొర్రలు 1/2 కిలో, బెల్లం 1/2 కిలో, 1 లీటరు మంచినీళ్ళు, యాలకులు తగినంత, గసగసాలు తగినంత, 2 కొబ్బరి రుచికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. తయారు చేసే విధానం, శుభ్రం చేసిన కొర్రలను 1/2 గంట సేపు నానబెట్టి నీటిని ఒంపేసుకొని తర్వాత పొయ్యి మీద ఒక పెద్ద పాత్ర పెట్టి 1 లీటర్ నీటిని పోసుకోవాలి. నీరు మరిగిన తర్వాత అందులో నెమ్మదిగా కొర్రలు వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. మరో పాత్రలో కొంచెం నీరు తీసుకుని అందులో కొంచెం బెల్లాన్ని వేసి కరిగించాలి. అన్నం ఉడికిన తర్వాత బెల్లం నీళ్లను అందులో పోసుకొని తర్వాత 2 కొబ్బరి యాలకులు గసగసాలు వేసి వేడివేడి నెయ్యితో తింటే చాలా బాగుంటుంది ఈ కొర్ర పాయసం. అలాగే కొర్ర పిండి, కొర్ర రవ్వ, కొర్రలతో అటుకులు చేసుకోవచ్చు, బిస్కెట్లు చేసుకోవచ్చు, అలాగే దోశలు, ఉప్మా కూడా చేసుకోవచ్చు. కొర్రల్లో పీచు పదార్థం, ప్రోటీన్ ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి కాబట్టి కొర్రలను మనం రోజు తినే ఆహారంలో భాగంగా కూడా చేసుకోవచ్చు. కొర్రల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియకు చాలా సహాయపడుతుంది, గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది. పీచు అధికంగా ఉండడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రిస్తుంది. అన్నానికి బదులుగా కొర్రలు, రాగులు, జొన్నలు వంటి చిరుధాన్యాలను మనం ఆహారంలో తీసుకోవచ్చు.

0: ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: మీరు ఇంతవరకు కిసాన్ వాణి వ్యవసాయదారుల ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక చిత్రగీతాలు వింటారు. స్వరమాలికలో ముందుగా వినబోతున్న గీతం హారిస్ జయరాజ్ సంగీతానికి సంగీతాన్ని అందించగా వేటూరి సుందరరామూర్తి సాహిత్యం, గజనీ చిత్రం నుండి కార్తీక్ పాడిన ఈ పాట వినండి. Swing, cha cha cha cha cha. No, no. Swing. Swing.

స్వరమాలిక చిత్రగీతాలు వింటున్నారు. స్వరమాలికలో తరువాత వినబోతున్న గీతం వెన్నెల కంటి సాహిత్యానికి విద్యాసాగర్ సంగీతాన్ని అందించగా సుజాత మోహన్, యదు బాలకృష్ణ పాడిన ఈ పాట చంద్రముఖి చిత్రం నుండి.

స్వరమాలికలు తరువాత వినబోతున్న గీతం సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యానికి కమలాకర్ సంగీతాన్ని అందించగా కార్తీక్ పాడిన ఈ పాట వానా చిత్రం నుండి.

0: స్వరమాలిక చిత్రగీతాలు విన్నారు. తిరిగి స్వరమాలిక రాత్రి 8:15 కొనసాగుతుంది. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు.
1: సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్య

0: నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
0: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: Up to 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: సంస్కృత భాషా వైశిష్ట్యం, ఈ అంశం గురించి డాక్టర్ దేవులపల్లి పద్మజ గారి ప్రసంగం పెట్టారు.
5: సర్వేభ్యః నమామి. సంస్కృత భాషా దినోత్సవ శుభాశయాః. గ్రామే గ్రామే సమస్త రాష్ట్రే రచయేమ సంస్కృత భవనం. గ్రామే గ్రామే సమస్త రాష్ట్రే రచయేమ సంస్కృత భవనం. ఇష్టికాం వినా మృత్తికాం వినా, ఇష్టికాం వినా మృత్తికాం వినా, కేవల సంభాషణ విధయా సంస్కృత సంభాషణ కలయా. గ్రామే గ్రామే సమస్త రాష్ట్రే రచయేమ సంస్కృత భవనం. శిశుబాలానాం స్మిత మృదువచనే, శిశుబాలానాం స్మిత మృదువచనే.

రచయే మా సంస్కృత భవనం అరుణోదయతః సుప్రభాతం శుభరాత్రిం ఇసి సంబదనే అరుణోదయతః సుప్రభాతం నిశిరాత్రిం ఇసి సంవదనే దివాని సంస్కృత వచనేన రచయేమ సంస్కృత భవనం.

శ్రవణ మధురం వచన లలితం శ్రవణ మధురం రచయేమా సంస్కృత భవనం రచయేమా సంస్కృత భవనం మూలశిలా సంభాషణమస్య హిందూజనైక్యం శిఖరమున్నతం మూలశిలా సంభాషణమస్య హిందూజనైక్యం శిఖరమున్నతం సోపానం శ్రవణాది విధానం సోపానం శ్రవణాది విధానం రచయేమా సంస్కృత భవనం రచయేమా సంస్కృత భవనం గ్రామే గ్రామే సమస్త రాష్ట్రే రచయేమా సంస్కృత భవనం. సంస్కృత భాష నిఖిల విశ్వస్య వాంగ్మయేషు ప్రాచీనతమా భాష వర్తతే. అస్యామేవ భాషాయాం ఉపనిబద్ధాః వేదాః తారస్వరేణ సంస్కృతభాషాయాః వైశిష్ట్యం ఉద్ఘోషయంతి. న కేవలం భారతీయాః ప్రత్యుత పాశ్చాత్యాః అపి విద్వాంసః సంస్కృతభాషాయాః మహత్వం స్వీకురువంతి. ప్రాచీన భారతీయానాం సంస్కృతిః సామాజికీ వ్యవస్థ చ అస్యాం భాషాయామేవ నిహితా అస్తి. భాషా వైజ్ఞానికదృష్ట్యా సంస్కృతభాషాయాః విశేషతః వైదికభాషాయాః మహత్వం అపరిహార్యం. పురా సర్వే జనాః సంస్కృతభాషామేవ వదంతి స్మ. అతః సమగ్రమపి ప్రాచీనసాహిత్యం సంస్కృతభాషాయామేవ ఉపలభ్యతే. సర్వప్రాచీనతమాః గ్రంథాః చత్వారో వేదాః దేవభాషాయామేవ నిబద్ధాః సంతి యదోక్తం. అనాది నిధన నిత్యా వాగుసృష్ట స్వయంభువా ఆదౌ వేదమయీ దివ్యాయతః సర్వాః ప్రవృత్తయః. వేదేషు మనుష్యాణాం కర్తవ్య కర్తవ్య

యోహో నిర్ధారణమస్తి. తదో వేదానాం వ్యాఖ్యానభూత బ్రాహ్మణగ్రంథ సంతి, తతశ్చ అరణ్యక ఉపనిషద సంతి, తతో అస్మాకం గౌరవభూతాః షడ్దర్శనగ్రంథాః. సంస్కృతభాషా భారతస్య ఏవ న అపితు విశ్వస్య ప్రాచీనతమ భాషా అస్తి. సంస్కృతం అస్య దేశస్య అన్యభాషాణాం మూలస్రోతః అస్తి. సంస్కృతస్య శబ్దాః హిందీ, బంగాళా, మరాఠీ ప్రభృతి భాషాషు విద్యంతే. సంస్కృతస్య అధ్యయనేన ఉక్తభాషాశబ్దానాం శుద్ధరూపం జ్ఞాయతే. ఏవమేవ సంస్కృతస్య అధ్యయనేన రాష్ట్రభాషా హిందీ సమృద్ధ శక్తిశాలిని చ భవితుం శక్నోతి. సంస్కృతస్య సాహిత్యం అతి విశాలమస్తి. అస్యాం భాషాయా లిఖితానాం కావ్యానాం నాటకానాం చ అధ్యయనేన హృదయం ఆనందసింధౌ నిమజ్జతి. అస్యాః భాషాయాః కావ్యానాం మాధుర్యం విశ్వప్రసిద్ధం అస్తి. పురా ఆదికవిః వాల్మీకిః సంస్కృతభాషాయామేవ రామస్య చరితం అలిఖత్. వ్యాసోపి విశ్వవిఖ్యాతం మహాభారతగ్రంథం సంస్కృతే ఏవ అలిఖత్. కాళిదాస, భారవి, మాఘ, శ్రీహర్షోదయః అనేకే మహాకవయః సంస్కృతే సుందరాణి కావ్యాని అలిఖన్. ఉక్తశ్చ ధన్యోయం భారతో దేశో ధన్యేయం సురభారతీ తదుపాసకాః వయం ధన్య అహో ధన్య పరంపరా. జీవనే శాంతి మర్హతి ఆవశ్యకత వర్తతే, సాచ సంస్కృతమంతరేణ కథమపి న సంభవతి. ఛాత్రేషు అద్య అనుశాసనహీనతాయాః లక్షణాని ప్రాచుర్యేణ దృశ్యంతే. తత్ర సంస్కృత అధ్యయనం ఏవ కారణం. తత్ర తు మాతా పితా ఆచార్యః అతిథిశ్చ ఏత దేవతుల్యాః స్వీక్రియంతే. యదా హి మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ ఇత్యుక్తం. మాతృమాన్, పితృమాన్, ఆచార్యమాన్, పురుషో వేద. ఏవం సంస్కృతభాష సర్వగుణసంపన్న. అతః సర్వే భారతీయాః సంస్కృతభాషాం పఠేయుః యథోక్తం. సువర్ణ సుశబ్దాం సువాక్యం సుపాదాం సుబోధమదీర్ఘాం మహాథాం సుశిష్టాం సుబోధాం సుభాషాం సురీతిసువృత్తిం పఠేయుః సదా సంస్కృతాం దేవభాషాం. సంస్కృతభాషా వ్యవహారే సరళ సర్వసాధారణగమ్య. ప్రాచీనకాలే ఇయం వ్యవహారికీ భాష ఆసీత్. సర్వే జనాః సంస్కృతం వదంతి స్మ. యథా అశుద్ధప్రయోగం శ్రుత్వా కథయతి భారవాహకః స్కందం న బాధతే రాజన్ యదా బాధతి బాధతే ఇతి శిక్షాగ్రంథేతి. అతః ఇత్తం ప్రతీయతే యత్ అన్య బహుభాషా విజ్ఞోపి యది సంస్కృతవిహీనః ఆసీత్ తదా తస్య గణన మూర్ఖేషు ఏవ భవతి స్మ. యథా ఉక్తం కేనచిత్ కవినా అంగీకృతాః కోటిమితాశ్చ భాషా నా అంగీకృతా దేవగిరా చ ఏన న శోభతే తస్య ముఖారవిందం సింధూరబిందుర్విధవాలలాటే. మాధుర్యమస్యాః భాషాయాః మహత్వపూర్ణ విశేషత. సంస్కృతభాషా విషయే ఇయం పంక్తిరపి ప్రసిద్ధ. భాషాసు మధురా ముఖ్యా దివ్యా గీర్వాణ భారతి. అతః వర్తమానే వైజ్ఞానికయుగే మస్తిష్కయంత్రం సంగణకయంత్రం ఇది మహత్వం సర్వవిదితమేవ. వైజ్ఞానికైః అస్య మస్తిష్కయంత్రస్య కృతే సంస్కృతభాషాయాః ఆనుకూల్యం సర్వధా ఉద్ఘోషితం డిండిమఘోషేణ. అక్షయః శబ్దభాండారం దృష్ట్యా భవిష్యే సంగణకయంత్రం చాలనాయ అస్యాః భాషాయాః మహత్వం నిస్సందిగ్ధం ఇది మన్యతే. సంస్కృతభాషా కలు విశ్వభాషాసు సంగణకవిధేః కృతే సర్వాధికముపయుక్తానుకూల చేత్. ఏవం సంస్కృతభాషాయాః అనేక దృష్టిభిః అత్యధికం మహత్వమస్తి. ధర్మస్య, ఆర్యాణాం, పూర్వజానాం చ గౌరవస్య రక్ష ఆవశ్యకీ. తర్హి సంస్కృతస్య ప్రచారః ఆవశ్యకః.
అధునా

0: కేవలమేవ ఇయం సంస్కృత భాషైవ భారతస్య ఉన్నతిం కర్తుం సమర్థ దృశ్యతే. సంస్కృతస్య ఖలు ఉన్నతిభిః అస్మాకం సర్వేషాం ఉన్నతిః సంభావిత. అతః సంస్కృతభాషయా ఏవ వ్యవహారః కరణీయః. భాషాసు ముఖ్యా మధురా భవ్యా దివ్య గీర్వాణ భారతీ, యా సత్సంస్కృతి సంప్రదాయ జననీ, యా సర్వవిద్యా ప్రసూః, యా దేశస్య జనస్య సర్వవచసాం చ ఐక్య ప్రదానోద్యతః, యా వేదోపనిషత్ పురాణచయ తత్ కావ్యశ్రియా రాజతే, సౌ భాషాద్యుషదాం సదా విజయతాం ఆచంద్రతారారుణం. వందే సంస్కృత భారతం. సంస్కృతం కఠినమైనది కాదు, సరళ మధుర భాషే సుమా. అయితే కఠినమైనదిగా భావించడం వలన వ్యవహారికంలో తక్కువగా మనకి వినిపిస్తోంది. సరళ సంస్కృత భాషను వినకపోవడం వలన ప్రౌఢభాషగానే భావించి దూరం పెట్టడం జరుగుతుంది. గ్రాంధిక భాష సాధారణంగా ప్రౌఢంగానే ఉంటుంది. వ్యవహార భాష సులభ శైలిలో సరళ లలితంగా ఉంటుంది. సంస్కృతం ఒక విశిష్ట వర్గానికి మాత్రమే చెందిన భాష కాదు, మనందరిది కూడా. సంస్కృతానికి ఉజ్వల భవిష్యత్తు ఉంది. దేశమంతా భాషపై మక్కువతో సంస్కృత విద్యార్థులు భాష నేర్చుకుంటున్నారు. ప్రపంచంలో 35 దేశాలు సంస్కృత అధ్యయనాన్ని నిరంతరం కొనసాగిస్తున్నాయి. 110 వైజ్ఞానిక అనుసంధాన సంస్థల్లో సంస్కృత శాస్త్రాల పరిశోధన జరుగుతుంది. కంప్యూటర్ శాస్త్రజ్ఞులు సంస్కృత అధ్యయనం చేస్తున్నారు. అనువాద ప్రక్రియలో ఒక భాష నుంచి మరొక భాషకి మార్చినప్పుడు మూల భాష సంస్కృతంలోకి మార్చుకుని అనంతరం కావలసిన భాషకి అనువాదం చేయబడుతోంది. మూలస్థ భాష సంస్కృతం లేకుండా అనువాద ప్రక్రియ జరగదు. భారతదేశంలో 10 విశ్వవిద్యాలయాలు సంస్కృత విశ్వవిద్యాలయాలుగా కొనసాగిస్తున్నారు. భారతీయ సాహిత్య సంపద విశ్వమంతా వ్యాప్తి చెందడానికి మూల కారణం మన దేవనాగరి భాష సంస్కృతమే అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు.
1: మీరింతవరకు సంస్కృత భాషా వైశిష్ట్యం గురించి డాక్టర్ దేవులపల్లి పద్మజ గారి ప్రసంగం విన్నారు కదా. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు, అనంతరం స్వరమాలిక చిత్రగీతాలు కొనసాగుతాయి.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233. మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్.

స్వరమాలిక చిత్రగీతాలు వింటారు. స్వరమాలికలో వినబోతున్న గీతం సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యానికి శశిప్రీతం సంగీతాన్ని అందించగా సునీత ఉపాద్రష్ట పాడిన ఈ పాట గులాబీ చిత్రం నుండి.

స్వరమాలికలు తర్వాత వినబోతున్న గీతం వేటూరి సుందరరామూర్తి సాహిత్యానికి మణిశర్మ సంగీతాన్ని అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం హరిణి పాడిన ఈ పాట రావోయి చందమామ చిత్రం నుండి.

స్వరమాలికలో తర్వాత వినబోతున్న గీతం భువనచంద్ర సాహిత్యానికి కోటి సంగీతాన్ని అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట నువ్వు నాకు నచ్చావు చిత్రం నుండి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. దేశ తూర్పు సరిహద్దు భద్రతపై హోంమంత్రి అమిత్ షా కేంద్ర బలగాలతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సకాలంలో తీర్పులు ఇచ్చే న్యాయ వ్యవస్థ పెట్టుబడులకు విశ్వసనీయతను పెంచుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రేపటి నుంచి 2 రోజుల పాటు రష్యాలో అధికారికంగా పర్యటించనున్నారు. వైద్య రంగాన్ని ఆధునిక సాంకేతికతతో అనుసంధానించటం అవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉద్ఘాటించారు. ఇక వార్తల వివరాలు. దేశ తూర్పు సరిహద్దు భద్రత వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన సిలిగురి కారిడార్ వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేయడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్ ఉన్నతాధికారులు కేంద్ర బలగాల ప్రతినిధులతో ఈరోజు సమావేశం నిర్వహించారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా చివరి రోజు సుఖ్నా వేదికగా నిర్వహించిన ఈ సమావేశంలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్, సహస్ర సీమాబల్ ఎస్ఎస్బి అధికారులు పాల్గొన్నారు. సరిహద్దు నిఘాను మరింత పటిష్టం చేయటం, కేంద్ర భద్రతా బలగాలు, నిఘా వర్గాలు, రాష్ట పోలీసులు, యంత్రాంగం మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడంపై సమావేశంలో చర్చించారు. అలాగే ప్రతిపాదిత త్రికోణ భద్రతా గ్రిడ్ ఏర్పాటుకు సంబంధించి

0: ఒక సమగ్ర ప్రణాళికను రూపొందించడంపై చర్చించారు. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ రేపటి నుంచి 2 రోజుల పాటు రష్యాలో అధికారికంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఇండియా రష్యా అంతర్ ప్రభుత్వ కమిషన్ 27వ సమావేశానికి సహాధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశంలో వాణిజ్యం, ఆర్థిక, శాస్త్రీయ, సాంకేతిక, సాంస్కృతిక రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపై చర్చలు జరగనున్నాయి. ఈ పర్యటనలో భాగంగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్ రోవ్తో జైశంకర్ సమావేశం కానున్నారు. సమాధాన్ సమారోహ్ కార్యక్రమంలో భాగంగా 3 రోజుల ప్రత్యేక లోక్ అదాలత్లో పెండింగ్లో ఉన్న 400కు పైగా కేసులను మొదటి రోజు పరిష్కరించినట్టు సుప్రీంకోర్టు వెల్లడించింది. ఇందులో ప్రధానంగా భార్యాభర్తల వివాదాలు, ఆస్తి తగాదాలు, మోటారు వాహన ప్రమాద నష్టపరిహార కేసులు, భూసేకరణ పరిహార కేసులు, పన్ను వివాదాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి. సయోధ్య, మధ్యవర్తిత్వం లాంటి ప్రత్యామ్నాయ వివాద పరిష్కార మార్గాలను ప్రోత్సహించేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమం దోహదపడుతుందని సుప్రీంకోర్టు తెలిపింది. వైద్య రంగాన్ని ఆధునిక సాంకేతికతతో అనుసంధానించటం అవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉద్ఘాటించారు. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో నూతనంగా ఏర్పాటు చేసిన ఒక ల్యాబ్ సదుపాయాన్ని ప్రారంభించిన అనంతరం రాజ్నాథ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. గత 12 ఏళ్లలో దేశంలో వైద్య సదుపాయాలు గణనీయంగా విస్తరించాయని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన, సమర్థవంతమైన భారతదేశాన్ని నిర్మించటం ద్వారా వికసిత్ భారత్ లక్ష్య సాధన సాధ్యపడుతుందని తెలిపారు. సాయుధ బలగాల వైద్య సేవల విభాగంలోనూ ప్రభుత్వం కొత్త సాంకేతికతలను ప్రవేశపెడుతోందని రక్షణ మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. న్యాయ వ్యవస్థ సకాలంలో సత్వర తీర్పులు ఇవ్వగలిగితే ప్రపంచవ్యాప్తంగా విశ్వాసం పెరుగుతుందని, సులభతర వాణిజ్యానికి ప్రోత్సాహం లభిస్తుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. దీనివల్ల పెట్టుబడులు పెట్టడానికి, ఆర్థిక వృద్ధి సాధించడానికి ఆ దేశం మరింత నమ్మదగినదిగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో ఈరోజు జరిగిన 11వ బ్రిక్స్ లీగల్ ఫోరంలో మాట్లాడుతూ, చట్టబద్దమైన పాలన పట్ల నిబద్దతతో పనిచేసే న్యాయ వ్యవస్థే ఏ దేశ ఆర్థిక పురోగతికైనా మూల స్తంభాలని ఉద్ఘాటించారు. కోర్టులు వేగంగా, విశ్వసనీయంగా తీర్పులు ఇవ్వటం వలన దేశం పెట్టుబడిదారుల నమ్మకాన్ని పెంచుతుందని జస్టిస్ సూర్యకాంత్ పేర్కొంటూ,
1: న్యాయ సేతు, అ బ్రిడ్జ్ ఆఫ్ జస్టిస్ దట్ కనెక్ట్స్ 11 లీగల్ ట్రెడిషన్స్ విచ్ హావ్ మ్యూచువల్లీ అగ్రీడ్ దట్ ట్రస్ట్ షుడ్ బి కల్టివేటెడ్ డెలిబరేట్లీ రాదర్ దెన్ అవేటెడ్ పాజిటివ్లీ ఆర్ ప్యాసివ్లీ. ది బ్రిక్స్ ప్లస్ లీగల్ ఫోరం ఇస్ యూనిక్లీ పొజిషన్ టు చాంపియన్ దిస్ విజన్. టుగెదర్ వి ఎంబోడీ ది డైనమిజం ఆఫ్ ఎమర్జింగ్ ఇకనామిక్ అండ్ ది విజ్డమ్ ఆఫ్ ఎన్షియంట్ సివిలైజేషన్. ఏ గ్యాదరింగ్ ఆఫ్ దిస్ స్టేచర్ ఆర్ టు లీవ్ బిహైండ్ మోర్ దెన్ వెల్ చూజన్ వర్డ్స్ మైన్ ఇన్క్లూడెడ్.
0: విశాఖపట్నం వేదికగా జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో భాగంగా యువజన మంత్రుల సమావేశం ఈరోజు ముగిసింది. ఈ సమావేశంలో బ్రిక్స్ యువజన మంత్రుల సంయుక్త ప్రకటనను అధికారికంగా ఆమోదించారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బ్రిక్స్ దేశాల మధ్య యువజన సహకారంలో సాధించిన ప్రగతిని సమీక్షించడంతో పాటు విద్య, నైపుణ్యాలు, పారిశ్రామికవేత్తలుగా ఎదగటం, నూతన ఆవిష్కరణలు, సామాజిక అభివృద్ది రంగాల్లో యువతకు మరిన్ని అవకాశాలను విస్తరించే మార్గాలపై చర్చించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా 4 రోజుల పాటు సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు భారతీయ జనతా పార్టీ తెలిపింది. ప్రజలకు సేవ చేయటంలో ప్రధాని మోదీ అంకితభావాన్ని చాటి చెప్పడంతో పాటు ముఖ్యంగా యువతను సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసేలా ప్రోత్సహించడమే ఈ అభియాన్ ప్రధాన ఉద్దేశమని వెల్లడించింది. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే ఈ వివరాలను వెల్లడించారు. అక్టోబర్ 7, 2001న గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసి 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని కూడా పురస్కరించుకుని ఈ ప్రచారం నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. అంతకుముందు నిర్వహించిన బీజేపీ జాతీయ కార్యశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్, మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. సోమాలియా ఎమెన్ తీర ప్రాంతాల సమీపంలో సముద్రపు దొంగలు అపహరించిన 2 విదేశీ వాణిజ్య నౌకల్లోని 22 మంది భారతీయ నావికుల భద్రతపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై సోమాలియా అధికారులతో భారత ప్రభుత్వం సంప్రదింపులు జరిపింది.

0: ఎంటీ సిబు నౌకలో 16 మంది, ఎంవి లుతుఫ్ నౌకలో 6 చొప్పున మొత్తం 22 మంది భారతీయ నావికులు ఈ వేర్వేరు ఘటనల్లో బందీలుగా చిక్కుకున్నారు. అపహరణకు గురైన భారతీయ నావికులందరూ సురక్షితంగా ఉన్నట్టు కెన్యాలోని భారత హైకమిషన్ సామాజిక మాధ్యమం వేదికగా వెల్లడించింది. టెలివిజన్ ఛానళ్లలో ప్రసారమయ్యే వాణిజ్య ప్రకటనల నిడివిపై ఇప్పటి వరకు ఉన్న 12 నిమిషాల గరిష్ట పరిమితిని కేంద్ర ప్రభుత్వం తీసివేసింది. ఇందుకు సంబంధించి కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ రూల్స్ 1994 సవరణలకు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడంతో ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వచ్చింది. డిజిటల్ మాధ్యమాల్లో ఇలాంటి ప్రకటనల నిబంధనలు ఏవీ లేనందున సాంప్రదాయ టీవీ ఛానళ్లకు మార్కెట్లో ఎదురవుతున్న పోటీని తొలగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రిత్వ శాఖ వివరించింది. పంజాబ్లో భారత సైన్యం అత్యాధునిక డ్రోన్లతో కూడిన తొలి బాజ్ బెటాలియన్ను ఏర్పాటు చేసింది. యుద్దభూమిలో గగనతల చురుకుదనం, అత్యవసర స్పందన సామర్థ్యం పెంచడమే దీని లక్ష్యం. పంజాబ్ రక్షకులుగా పేరుగాంచిన సైన్యానికి చెందిన వజ్రా కాప్స్ ఈ బాజ్ బెటాలియన్ను అధికారికంగా ప్రారంభించిన తొలి విభాగంగా నిలిచింది. దేశంలోకి విదేశీ మారక ద్రవ్య ప్రవాహాన్ని పెంచేందుకు భారత రిజర్వ్ బ్యాంకు ప్రవేశపెట్టిన యుఎస్ డాలర్ ఇండియన్ రూపాయి ఫారెక్స్ స్వాప్ సౌకర్యానికి విశేష స్పందన లభిస్తోంది. ఈ నెల 21వ తేదీ నాటికి ఈ సదుపాయం ద్వారా 72.85 బిలియన్ అమెరికన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యం దేశానికి చేరినట్టు ఆర్బీఐ వెల్లడించింది. రూపాయి మారకం విలువ బలహీనపడుతున్న తరుణంలో డాలర్ల రాకను వేగవంతం చేసేందుకు ఆర్బీఐ జూన్ 8 ఈ ప్రత్యేక ఫారెక్స్ స్వాప్ సౌకర్యాన్ని ప్రారంభించింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం వేదికగా జరుగుతున్న బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ట్రీసా జాలీ గాయత్రి గోపీచంద్ జోడీ కాంస్య పథకం సాధించింది. మహిళల డబుల్స్ సెమీఫైనల్స్ ఫోర్లో డిఫెండింగ్ ఛాంపియన్లైన చైనా జోడీ లీ షెంగ్ యూ టాన్ నింగ్ చేతిలో పరాజయం పాలైనప్పటికీ భారత జంట చారిత్రాత్మక కాంస్య పథకాన్ని కైవసం చేసుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రచారం చేస్తున్నట్టుగా సామాజిక మాధ్యమాల్లోని వస్తున్న ఒక నకిలీ పెట్టుబడి పథకం వీడియోను ప్రభుత్వం ఖండించింది. 22,000 రూపాయలు పెట్టుబడి పెడితే వారానికి 5,50,000 రూపాయల ఆదాయం వస్తుందనే హామీ ఇస్తున్నట్టు వీడియో ప్రచారమవుతుంది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఈ వీడియో పూర్తిగా నకిలీదని స్పష్టం చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ తూర్పు సరిహద్దు భద్రతపై హోంమంత్రి అమిత్ షా కేంద్ర బలగాలతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సకాలంలో తీర్పులు ఇచ్చే న్యాయ వ్యవస్థ పెట్టుబడులకు విశ్వసనీయతను పెంచుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ రేపటి నుంచి 2 పాటు రష్యాలో అధికారికంగా పర్యటించనున్నారు. వైద్య రంగాన్ని ఆధునిక సాంకేతికతతో అనుసంధానించడం అవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉద్ఘాటించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. నా ఆటోగ్రాఫ్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం శ్రీవర్ధిని పూర్ణిమ పాడిన పాట వింటారు.

0: world, as there is no other nation that uses terrorism so systematically and in a sustained manner to attack and put pressure on a neighbor. The United States has imposed 50% tariffs on $20 billion worth of Canadian products. The tariffs came into effect early today. Canada immediately said it would retaliate after a failure of last-minute talks to ease tensions between the two historic allies. The new U.S. tariffs will affect about 5% of Canada's annual exports to the United States. Canadian Prime Minister Mark Carney said Canada would match the tariffs dollar for dollar. The Indian men's hockey team conceded 2 goals in the final quarter despite a flawless first half to lose 1-3 against reigning Olympic champions, the Netherlands, and crashed out of the semi-final race of the ongoing FIH World Cup at Amstelveen, Netherlands today. India needed to win this match at all costs to reach the last 4 stage, but despite a good start, the team committed mistakes in the final 10 minutes to get knocked out of podium contention. India will now play an inconsequential final second round match against Argentina on Monday. After that, the team will play the 5th-8th place classification matches. Captain Harmanpreet Singh scored the only goal for India in the 52nd minute from a penalty corner. India's Teresa Jolly and Gayatri Gopichand have etched their names in history by bagging the bronze medal at the BWF Badminton World Championships. They have become only the second Indian women's doubles pair to win a World Championship medal, following in the footsteps of Jwala Gutta and Ashwini Ponappa. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్య అంశాలు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, స్వర్ణ భారతి బృందగానం, రచన శ్రీ పేరాల భరతశర్మ, సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్. 6:10 భక్తి రంజని, శ్రీ సూర్య అష్టోత్తర శతనామావళి, అనంతరం సన్నతి గీతాలు ఉంటాయి. 6:30 చింతన శీర్షికన బైబుల్ సూక్తులు వింటారు వ్యాఖ్యాత రెవరెం ఉరం ఇజ్రాయెల్ రాజ్ గారు. 6:35 పొలం పనుల్లో, పండ్ల తోటల్లో, బెట్ట పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు ఇచ్చే సూచనలు సలహాలు ఉంటాయి. 7:15 ఈ మాసపు పాట, చిన్ననాటి స్నేహితులం, రచన శ్రీ ఎస్టీజీవి వరదరాజు, సంగీతం డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు, గాయకులు శ్రీ అంగాడి శివప్రసాద్, శ్రీమతి మూలా శ్రీలత. అనంతరం 7:20 ఉదయ సమీరాల్లో నేటి మాట శీర్షికన నేషనల్ స్పేస్ డే గురించిన కొన్ని విషయాలు. ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా కొన్ని వివరాలు. రచయిత పత్రికా రచయిత కులదీప్ నయ్యర్ వారి వర్ధంతి సందర్భంగా కొన్ని వారి జీవిత విశేషాలు. అనంతరం లేఖావళి, పుష్పాంజలి, సమాచారవాణి ఉంటాయి. 8:30 నెల్లూరు జిల్లా సమాచార లేఖ ఉంటుంది, నిర్వహణ శ్రీ ఎస్ అమరనారాయణ. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ ఎస్ మునిరత్నం మరియు బృందం చే నాదస్వరం ఉంటుంది. శ్రీ ఆవులపాటి శరత్ బాబు సహకార నాదస్వరం, శ్రీ ఎన్ కృష్ణమూర్తి ప్రత్యేక డోలు. రేపు 12:40 భక్తి సంగీతంలో శ్రీమతి గార్లపాటి శేషాకుమారి గానం చేసిన భక్తి గీతాలు ఉంటాయి. వయోలిన్ శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం శ్రీ పురాణం రవీంద్రుడు. అనంతరం చిత్రగీతాలు. 12:30 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో శ్రీమతి స్వరాజ్యం రమణమ్మ గారి స్వీయ కవితలు ఉంటాయి. 2:31 బాలభారతి పిల్లల కార్యక్రమంలో విజ్ఞాన్ స్టీల్ సిటీ పబ్లిక్ స్కూల్ విద్యార్థుల కదంబ కార్యక్రమం ఉంటుంది. రేపు సాయంత్రం 5:00 యువవాణి, 5:30 సంధ్యారాగాలు చిత్రగీతాలు, 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర వికాసం శీర్షికన నషాముక్త్ భారత్ అభియాన్ గురించిన వివరాలు. అనంతరం ప్రేరణ, వ్యక్తిత్వం వంటి అంశాలు ఉంటాయి. 7:00 ప్రసార విశేషాలు. 7:15 పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం, క్రింద సముద్రంలో డాల్ఫిన్

ఫిన్లు మరియు తిమింగలాలు లెక్కింపు ఉపయోగాల గురించి ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా విశాఖపట్నం నుంచి శాస్త్రవేత్త శ్రీ జీవీఏ ప్రసాద్ గారి ప్రసంగం ఉంటుంది. అనంతరం ట్రైకోడెర్మా విరిడిపై సంభాషణ, వ్యవసాయ సమాచారం కార్యక్రమంలో వేరుశనగ సాగులో శాస్త్రవేత్తలు అందిస్తున్న సూచనలు ఉంటాయి.

రేపు రాత్రి 8:30 తెలుగులో జాతీయ వార్తలు. రేపు రాత్రి 10:00 రవివాసరియ అఖిల భారతీయ సంగీత సభా కార్యక్రమం, విదూషి ప్రతిమా తిలక్ వోకల్ ఖాయల్ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం చేయబడుతుంది. ఇవి రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్య అంశాలు. వాతావరణం. వాల్టేరు వాతావరణ శాఖ వారు విశాఖ పరిసర ప్రాంతాల వారికి ఈ పూట అందించిన వాతావరణ సమాచారం. ఆంధ్ర కోస్తా తీరం వెంబడి యానాం పరిసర ప్రాంతాల్లో సముద్రంలో చేపలు పడుతున్న మత్స్యకారులకు సూచన. ఈరోజు ఈ రాత్రి నుండి ఈ నెల 22వ తారీఖు, అంటే రానున్న ఈ నెల ఇరవై ఐదవ తారీఖు వరకు రానున్న నాలుగు రోజులకు గాను ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం మరియు యానాం వెంబడి వాటికి దూరంగా గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తూ, గరిష్టంగా గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో కూడిన తుఫాను వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. కావున సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళవద్దని హెచ్చరిస్తున్నారు. అలాగే ఆంధ్రేతర ప్రాంతమైన బంగాళాఖాతంలో సముద్రంలో మత్స్యకారులకు వాతావరణ సూచన. దక్షిణ తమిళనాడు తీరం వెంబడి మరియు దానికి దూరంగా, అలాగే నైరుతి బంగాళాఖాతంలో గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో, గరిష్టంగా గంటకు 65 కిలోమీటర్ల వేగంతో రానున్న 5 రోజులకు గాను ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాల్లో సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని వాల్టేరు వాతావరణ కేంద్రం వారు, తుఫాను హెచ్చరికల కేంద్రం వారు తెలియజేస్తున్నారు. ఇక ఉష్ణోగ్రతలు. విశాఖ పరిసర ప్రాంతాల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. 1-2 చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన చిరుజల్లులు పడే అవకాశం ఉంది. వాల్టేరు వాతావరణ కేంద్రంలో ఈ పూట నమోదైన ఉష్ణోగ్రతలు గరిష్టంగా 30 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 27.7 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 0.9 మిల్లీమీటర్లుగా నమోదైంది. ఇక విశాఖ పౌర విమానయాన శాఖలో నమోదైన ఉష్ణోగ్రతలు గరిష్టంగా 31.4 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 27.4 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 0.4 మిల్లీమీటర్లుగా నమోదైంది.

వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. నిలయంలో సమయం 11:16 దాటి 39 సెకండ్లు. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 3.63 మీటర్లు అనగా 920 కిలోహెర్ట్జ్ పై మీడియం వేవ్, ఎఫ్ఎం 102 MHz పై ఉదయం ప్రసారాలతో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.